శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 3వ రోజు 2026 మే నెల 24వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని గొంతు విప్పాడు ఈ యోహాను.

మానవ చరిత్రలు తన అధికార పీఠము కొరకు దేవుడిని దేవాలయమును అడ్డుపెట్టుకుని సాటి మనిషి రక్తాన్ని చిందించి తన రాజ్యమును కట్టుకున్నాడు మనిషి. అందుకే మానవ రాజ్యాలు కూలిపోతున్నాయి, రాలిపోతున్నాయి. అయితే దైవ మానవ సమసమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ధారపోశాడు యేసుక్రీస్తు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ముందు నిలువ నేరవు అన్నాడు యేసుక్రీస్తు.

దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనవలెను. హల్లెలూయా. యెషయా 65:16.

అవును, ఇది సిలువ విప్లవం, ప్రేమ విప్లవం. ఈ సిలువ ప్రేమ విప్లవములో అన్ని వేదాలు వాదాలు కొట్టివేయబడినవి. హల్లెలూయా.

అంతేకాదు, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటూ తనను తాను యేసుకు సమర్పించుకున్నాడు ఈనాటి ఈ యోహాను.

0: శ్రోతలు, ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10. సూక్తి సుధ కార్యక్రమంలో మనకు సూక్తులను వినిపిస్తారు పి రత్నంరాజు గారు.
1: ఒక చిన్న బాలుడు ఆకాశంలోనికి చూస్తూ తన తల్లితో దేవుడు అక్కడ ఉన్నాడా అని అడిగాడు. ఆమె అవునని జవాబిచ్చింది. ఆ చిన్నవాడు ఆయన ఉంటే తన తలను కొద్దిగా బయటికి పెట్టి మనందరికీ ఆయనను చూసే అవకాశం ఇస్తే బాగుండు కదా అన్నాడు. నేటికి మనలో చాలామందికి ఇదే ఆలోచన ఉండకపోదు. దేవుడే నాకు స్వయంగా కనబడవచ్చు కదా. అవును, దేవుడు తన కుమారుని రూపంలో తన్ను తాను మనకు కనపరుచుకున్నాడని, ఆయనను చూసే అవకాశం మనకిచ్చాడని మనం గ్రహించకపోతే మనం కూడా దేవుని విషయంలో ఆ బాలుల్లాంటి వారమే. దేవుడు ఏ విధంగా ఉంటాడో అని మనం ఊహించనవసరం లేదు. క్రీస్తును ఈ లోకానికి మానవునిగా పంపడం ద్వారా పరలోకపు తండ్రి తనను పూర్తిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. సశరీరుడిగా ప్రత్యక్షుడైన దేవుడు యేసు. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడని పిలుపుతో చెప్పినప్పుడు క్రీస్తు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మనం ఉత్సహించి సంతోషించి ప్రత్యేకంగా క్రిస్మస్ సమయాల్లో పండుగ జరుపుకునేది ఈ శుభవార్తను బట్టియే. దేవుడు తాను ఏమైయున్నాడో తన కుమారుని రూపంలో బయలుపరిచాడు. ఆయన పరలోక మహిమను వదులుకొని కన్య గర్భంలో జన్మించడానికి ఈ లోకానికి వచ్చాడు. బెత్లెహేములోని పశువుల పాకలో మరియా ఊయలు లూపిన ఆ శిశువు దేవుని స్వరూపం. అనంతుడైన దేవుని లక్షణాలని ఆయనలో నెలకొని ఉన్నాయి. నిజానికి ఆ శిశువు దేవుని స్వరూపం, అనంతుడైన దేవుని లక్షణాలన్నీ ఆయనలో నెలకొని ఉన్నాయి. నిజానికి ఎవరి యందు ఎవరి ద్వారా సర్వము సృజించబడిందో, ఎవరి ద్వారా సర్వసృష్టి నిలిచియున్నదో ఆయనే ఓ వ్యక్తిగా మన మధ్యన నివసించిన నజరేయుడని యేసు. మన రక్షకుని ముఖంలో శాశ్వతుడైన మన పరలోకపు తండ్రి యొక్క పరిశుద్ధత, కృప, దయ, ప్రేమలను మనం చూడగలం. ఈ దృశ్యాన్ని ఒక చిత్రపటంగా మన మదిలో నిలిపినప్పుడు పరలోకము నుండి దిగి ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి మనం చూస్తున్నామన్న గుర్తింపు మనలను సంతోషింపజేయాలి. యేసుక్రీస్తు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడయ్యున్నాడని అర్థం. కలువరి శిలువకు దేవుడు చేసిన తన ప్రయాణంలో బెత్లెహేములోని పశువుల పాక మొట్టమొదటి అడుగు. యేసుక్రీస్తు పూర్తి దైవత్వం కలిగిన దేవుని కుమారుడు, కానీ సంపూర్ణ మానవత్వంతో మనిషి కుమారుడయ్యాడు. అందువల్ల ఒకవేళ మనం ఆయనను రక్షకునిగా విశ్వసిస్తే పాపక్షమాపణ మరియు శాశ్వత జీవం లభిస్తాయన్న నిశ్చయతను ఆయన శిలువ మరణం మనకు కలిగిస్తుంది. దేవుడు క్రీస్తులో పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చినాడు. గనుక మనం క్రీస్తు ద్వారా భూలోకం నుండి పరలోకానికి ఎక్కవచ్చు. మానవులు దేవుని కుమారులుగా మార్చబడినట్లు దేవుని కుమారుడు మనిషి కుమారుడయ్యాడు. అనగా తన పరలోక మహిమను, గొప్ప ఆధిక్యతను, తనకున్న శ్రేష్టమైన ప్రతి ఈవిని విడిచి తన్ను తాను తగ్గించుకుని మానవాళి కొరకైన రక్షణతో ఎవరూ చేయజాలని ఉన్నతమైన అర్పణ బలిగా తన్ను తాను అర్పించుకునుట దైవికమైన ప్రేమ ప్రత్యక్షత అయ్యున్నది. ఆ ప్రత్యక్షత నేటికి అనేకుల కొరకు పునరావృతం అగుచున్నది అనుటకు బైబిల్ ఇలా చెప్పుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని ఆధ్యాత్మిక చీకటిలో ఉన్న మనుష్యుడు దానిని ఎరుగకుండెను. అయినను దైవిక ప్రత్యక్షత అయిన యేసుక్రీస్తును ఎరుగునట్లు మీకు సహాయం అనుగ్రహించబడునుగాక.
0: సూక్తి సుధ కార్యక్రమంలో మనకు సూక్తులను వినిపించారు పి రత్నంరాజు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పీహెచ్సీలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు,
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.

0: తెలంగాణ రాష్ట మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1,750,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో 1 దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాల్వలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్దం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో సహపురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ప్రతి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కాను.

0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమగొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలే अद्य विदेश मंत्री डॉक्टर सुब्रह्मण्यम जयशंकरः अमेरिका देशीयेन विदेश सचिवेन मार्को रूबियो इत्यनेन समं द्विपाक्षिक संवादं करिष्यति. एतौ क्षेत्रीय वैश्विक शांति सुरक्षा संबद्धान विषयान समेत्य अनेकेषु भिन्न विषयेषु चर्चां करिष्यतः इति आशास्ते. अमेरिका विदेश मंत्री गतदिने प्रातः चतुर्दिवसीय यात्रा प्रसंगे भारतं संप्राप्तः. द्विपक्षीय संबंधान सुदृढ़ीकर्तुं अपि च वाणिज्य, रक्षोर्जा, सुरक्षा, प्राविधिकी, हिंद प्रशांत व्यूह रचनेत्यादिषु क्षेत्रेषु सहयोग विस्तारार्थं तस्य एषा भारत यात्रा नितरां महत्वाधायिनी वर्तते. गतवासरे सः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह भारतामेरिका व्यापक वैश्विक रणनीति सन्धिं सुदृढयितुं चर्चाम् अकरोत्. प्रधानमन्त्री कार्यालयस्य विज्ञप्त्यनुसारि अमेरिका विदेश मन्त्रिणा रक्षा, प्राविधिकी, व्यापार, निवेशोर्जा, सुरक्षा, सम्पर्क, शिक्षा, पारस्परिक जनसम्बन्धादिषु विविध क्षेत्रेषु द्विपक्षीय सहयोगस्य निरन्तर प्रगतेः विषये प्रधानमन्त्री संसूचितः. अस्मिन् अवसरे श्रीमोदी शान्ति प्रयासेभ्यः भारतस्य सतत समर्थनं पुनरुदीरितवान् अपि च संभाषण कूटनीति माध्यमेन विवादानां शान्तिपूर्ण समाधानाय पुनरेकदा आह्वानं कृतवान्. वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः अद्यारभ्य भारतीय व्यापार नेतृणाम् एकेन प्रतिनिधिमण्डलेन सह कनाडा देशस्य त्रिदिवसीय यात्रायां भविष्यति. वाणिज्य मन्त्रालयेन सूचितं यत् श्रीगोयलः व्यापार निवेश भारत कनाडा व्यापकार्थिक सहभागिता वार्तालापं प्रवर्तयितुं ओटावा टोरंटो नगरयोः द्विपक्षीय समागमं करिष्यति. संसदीय कार्य सूचना प्रसारण राज्यमंत्री एल मुरुगुनः अवदत् यत् प्रशासनं 47-2000तम वर्षपर्यन्तं विकसितं भारतं इति स्वप्नं साकारयितुं प्रतिबद्धमस्ति. चेन्नई स्थिते आईसीएफ इति संस्थाने आयोजितं आजीविका मेलनं संबोधयन् सः उक्तवान् यत् प्रधानमन्त्रिणः नेतृत्वे देशः आधारभूत संरचना विकासे, वृत्त्यवसराणां वृद्धौ, व्यापार सुगमतायां च तीव्रगत्या प्रगतिं करोति. प्रियः श्रोतारः, संस्कृत जगता सम्बद्धे विभिन्ने क्रियाकलापे संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। भारतीयर्तु विभागेन अद्य पूर्वीयोत्तर प्रदेशाय पूर्वीय मध्य प्रदेशाय विदर्भाय च अतितापपरा रक्तवारणकी संचेतना प्रसारिता। भारतस्य उत्तर पश्चिमीय मध्य पूर्वीय दिग्विभागेषु कतिपय क्षेत्रेषु समाना एव स्थितिः आगामी सप्त दिवस पर्यन्तं भविष्यति इत्यपि विभागेन सूचितम्। अन्ते क्रीडा वार्तासु। इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ लखनऊ नगरे इकाना क्रिकेट क्रीडांगणे आयोजिते द्वंद्वे श्रेयस अय्यरेण अर्जितानां एकोत्तर शत धावनांकानां बलेन पंजाब किंग्स दलेन लखनऊ सुपर जायंट्स दलं सप्तभिः क्रीडकैः पराजितम्। क्रीडान्ते अय्यरः स्पर्धा पुरुषः घोषितः। अद्यतने द्वंद्वद्वये प्रथमं मुंबय्याम् अपराह्णे सार्धत्रिवादने मुंबई इंडियंस दलं राजस्थान रॉयल्स दलेन स्पर्धिष्यते। ततः सायं कोलकातायां कोलकाता नाइट राइडर्स दिल्ली कैपिटल्स दलयोः द्वंद्वं भविष्यति। इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 घंटलू

ప్రసార విశేషాలు 103.2 MHz పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ ఉదయం ఇంకా సాయంత్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రబోధ గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ ముక్కాల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ఉంటుంది. 9:00 హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం ఉంటుంది గంటపాటు. అదేవిధంగా 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఇంకా ముంబై కేంద్రాల నుండి. 12:00 హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

అదేవిధంగా ఈ సాయంత్రం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు జానపద గీతాలు వింటారు. 5 గంటల 45 నిమిషాలకు సినీరంజని కార్యక్రమం ఉంటుంది. 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఆరు గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు ప్రభుత్వ గీతం, అనంతరం సినీరంజని కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు ఉంటాయి. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి కార్యక్రమం ఉంటుంది. 7 గంటల 45 నిమిషాలకు ఇంకా 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8 గంటలకు అభిరుచి కార్యక్రమం ఉంటుంది. ఇందులో సినిమా పాటలు వింటారు. 8 గంటల 45 నిమిషాలకు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. 10 గంటలకు అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. 11 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరికాసేపట్లో ప్రకటించిన అంశం వెంటనే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీపీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్టలోని షిరిడిలో ఉన్న సావ్లీ విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ

0: పెంపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ FDI కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా, పాజిటివ్ ఇండైజేషన్, హమ్ లోగో నే ఏక లంబీ లిస్ట్ మోర్ దెన్ 5000 ఐటమ్స్ కి తయారు కీ హై.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబి జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key factor. Because if we are healthy, certainly we will be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం, ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోర్టులో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతిన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తోసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్

0: లో ముంబైలోని వాంఖేడె స్టేడియంలో మధ్యాహ్నం 3:30కి ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. రెండో మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 15 సెకండ్లు.

ప్రభాత లహరి కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ముందుగా ప్రబోధ గీతం విందాం.

0: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992279799. నిర్మల్ వండర్లాండ్.
1: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గిన తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
1: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలివాడి, నిజామాబాద్.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
8: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల కామరా బొరద పుల్ల.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.
10: గోందా!

ప్రభాతల హరి కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న పట జుమ్మంది నాదం సినిమాలోనిది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సినిమాకి సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి. ప్రభాతల హరి కార్యక్రమం కొనసాగుతుంది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:30. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక సరస్వతి నగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
2: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
1: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
2: సంతాన సాఫల్యతకు మెరుగైన వైద్యం మన నిజామాబాద్లో ఉందిక.
1: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక సరస్వతి నగర్, నిజామాబాద్.
0: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఒక స్త్రీ యొక్క జీవిత కాలంలో గర్భిణీగా ఉన్న సమయం చాలా విశిష్టమైనది, పటిష్టమైనది. అంటే ఒక కొత్త జీవికి జన్మనివ్వటానికి ఒక తల్లి పడే వేదన కావచ్చు, ప్రయత్నం కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అందులో అన్ని రకాల ఎమోషన్స్ దాగి ఉంటాయి గర్భిణీగా ఉన్నప్పుడు. ఎన్నో జాగ్రత్తలు
3: కాదు, టోటల్ ఫ్యామిలీ ఎమోషన్స్ దాంట్లో
0: దాగి ఉంటాయి. కుటుంబ సభ్యులందరి దృష్టి ఆ గర్భిణీ స్త్రీ మీదే ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా, తీసుకోవట్లేదా, తింటుందా, తినట్లేదా, ఏమి తింటుంది, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ప్రతి విషయంలో కొన్ని ఆంక్షలు విధించి ఆమెను కాపాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధారణంగా వింటుంటాం గర్భిణీగా ఉన్నప్పుడు కనుక ఆ స్త్రీ కుంకుమ పువ్వు అనే పదార్థాన్ని పాలలో వేసుకొని కానీ, నీళ్ళలో నానబెట్టి కానీ, తాగటమో తినటమో చేస్తే పుట్టబోయే పాప కానీ బాబు కానీ ఒక అందమైన రంగును కలిగి పుట్టే అవకాశం ఉంటుందన్నది మనం చాలా కాలంగా వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమా, శాస్త్రీయంగా రుజువు చేయబడిందా, లేకపోతే ఒక అపోహ, ఒక నమ్మకం మాత్రమేనా?
3: ఇది నా పేషెంట్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు. కొంతమంది ఇప్పుడు మనకి చాలా మంది విలేజెస్ లో వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళ మామ కానీ దుబాయ్లో ఉంటారు. మేడం, మా మామయ్య గారు ఇది పంపించారు, కుంకుమ పువ్వు మా హస్బెండ్ పంపించారు, స్పెషల్ తీసుకోవచ్చా మేడం అని అడుగుతారు. సో ఎందుకు రా ఈ కుంకుమ పువ్వు అంటే, మేడం పుట్టబోయే బిడ్డ తెల్లకు పుడుతుందంట కదా. సో ఇది కొన్ని అనహాదిగా మన సమాజంలో ఈ ఒక నమ్మకం, కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతారు. సో ఇది శాస్త్రీయంగా చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మనకి కుంకుమ పువ్వు ఎక్కడెక్కువ దొరుకుతుంది? కాశ్మీర్లో ఎక్కువ దొరుకుతుంది. సో కాశ్మీర్ లో ఉండే వాళ్ళంతా తెల్లగానే
0: ఉంటారు.
3: సో వాళ్ళ కుంకుమ పువ్వు తిన్నందుకు తెల్ల కాదు,
0: వాళ్ళకి
3: వాతావరణానికి వాళ్ళ జెనెటిక్ ఫ్రేమ్ అలా ఉంటుంది. అంతేకాని వాళ్ళు తిన్నందుకు, బట్ అది అనాదిగా వస్తుంది. మనం ఎన్ని చెప్పినా సరే, నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ 80% వాళ్ళు డైలీ కుంకుమ పువ్వు తీసుకుంటారు. సో బట్ ఆ కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే బిడ్డ యొక్క కలర్ అనేది అమ్మాయి అబ్బాయి అంటే భార్య భర్తల యొక్క జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే జన్యు పైన వాళ్ళ పుట్టబోయే బిడ్డ కలర్ ఆధారపడి ఉంటుంది. తర్వాత మెలానిన్ అనే పిగ్మెంట్ ద్వారా వాళ్ళ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అంతేగాని మనం కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా కలర్ తెల్లగా పుట్టడము, తీసుకోకపోవడం మూలంగా నల్లగా పుట్టడం అనేది కాదు. బట్ ఇది ఒక సుగంధ ద్రవ్యం. కుంకుమ పువ్వు అనేది ఒక సుగంధ ద్రవ్యం. దాంతో ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి, అంతేగాని కలర్ కి మాత్రం అది ఉపయోగం లేదు. సో ఏం ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం ఎంత మోతాదులో తీసుకోవాలంటే, యూ సాధారణంగా 3rd month కంప్లీట్ అయినప్పటి నుంచి తీసుకుంటా ఉంటారు. 1-2 రెబ్బలు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఆ 1-2 రెబ్బలు పాలల్లో వేసుకుని తీసుకున్నట్టయితే వామిటింగ్ సెన్సేషన్, ఒకారము, వాంతి, తిప్పినట్టుగా ఉంటుంది కదా, అలాంటి సింప్టమ్స్ నుంచి కొద్దిపాటి ఉపశమనం ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఈ కుంకుమ పువ్వు ఏం చేస్తుందంటే, జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే వాళ్ళకి కొంచెం ఆకలి కలిగించడము, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడము, అలాంటివి ఈ కుంకుమ పువ్వు ద్వారా జరుగుతుంది. సో అవి తీసుకోవడం మూలంగా వాళ్ళకి కొంచెం జీర్ణశక్తి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎస్పెషల్లీ గర్భిణీగా ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరగా ఎమోషనల్ అయిపోవడము, తొందరగా ఏరవడము, తొందరగా భయపడము, తొందరగా ఆందోళన చెందడము. సో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కుంకుమ పువ్వు ద్వారా ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కొంచెం తగ్గుతాయి. తర్వాత ఇప్పుడు చాలా మంది గర్భిణీ స్త్రీలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, నిద్రలేమి. పడుకునే ముందు పాలలో 2-3 రెబ్బలు కుంకుమ పువ్వు వేసుకుని, గోరువెచ్చని పాలలో వేసుకుని పడుకున్నట్టయితే వాళ్ళకి కంఫర్టబుల్ గా నిద్ర వస్తుంది,
0: నిద్ర వచ్చే అవకాశం.
3: అంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ కోసము, మూడ్ స్వింగ్స్ కోసము, ఈ వామిటింగ్ సెన్సేషను, ఈ తిప్పినట్టుగా ఉండడం, అలాంటి సింప్టమ్స్ కి ఉపయోగం ఉంటుంది. అంతేగాని కలర్ కోసం కాదు. సో మనకి మనం తీసుకునే ఆహారంతో బిడ్డ యొక్క ఓవరాల్ ఆరోగ్యం డిపెండ్ అవుతుంది కానీ కలర్ అయితే మార్పు చెందదు. కాబట్టి మనం గర్భిణీ స్త్రీకి సమతుల్యమైన ఆహారము అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం మూలంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుడుతుంది కానీ కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో కలర్ కోసం ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం అనే దాంట్లో వాస్తవం లేదు, బట్ ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే కుంకుమ పువ్వు అనేసి మార్కెట్ నుంచి తీసుకొస్తారు. కొన్ని ఏంటంటే కెమికల్స్ కలిపిన బయట దొరికే కుంకుమ పువ్వు నుంచి మాత్రం చాలా దూరంగా ఉండాలి. సో కుంకుమ పువ్వు కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా 2-3 రెబ్బలు పర్ డే తీసుకున్నట్టయితే మిగతా ఉపయోగాలు అయితే ఉంటాయండి.
0: అంటే ఇది పుట్టబోయే బిడ్డ యొక్క రంగును మార్చకపోయినా ఒక గర్భిణీ స్త్రీకి కొంత మేలు చేసే అవకాశం
3: ఒక సుగంధ ద్రవ్యం దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. అంతేగాని కలర్ కోసం అయితే కాదు.
0: అలాగే ఇప్పుడు వేసవి కాలంలో తాటి ముంజలు అంటుంటాం మేడం, ఎక్కువగా ఈ సీజన్ లోనే మనకు దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి, ఎవరికైనా తినబుద్ధి అవుతుంది. బయట వేడి వేడిగా ఉంటే చల్లగా ఉంటుంది కాబట్టి సహజ సిద్ధంగా చెట్టు నుంచి వచ్చింది కాబట్టి అందరు ఇష్టపడతారు. వాటిని తీసుకోవడానికి గర్భిణీలు ప్రయత్నం చేస్తారు, ఇది ఎంతవరకు సంబంధించి తీసుకోవచ్చా తినొచ్చా అన్నది?
3: సమ్మర్ లో మనకి మన ప్రకృతి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ఫ్రూట్ ఏంటి అంటే తాటి ముంజలు. సో గర్భిణీసులు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. తాటి ముంజలు ఏదైతే ఉంటే లేత తాటి ముంజల్లో మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎండ వేడి నుంచి డిహైడ్రేషన్ నుంచి ఈ తాటి ముంజలు ఆ గర్భిణీ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి వాళ్ళు తాటి ముంజల్ని తీసుకోవడం చాలా మంచిది.
0: ఓకే.
3: సో ఆ వాటర్ కంటెంట్ ఉండడం మూలంగా వాళ్ళకి వేడి నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్, డిహైడ్రేషన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే దాంట్లో ఉండే ఐరన్, కాల్షియము, మినరల్స్ ఏవైతే ఉంటాయో బేబీకి ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగంగా ఉంటాయి. తర్వాత దీంట్లో మనకుండే కొంచెం షుగర్ లెవెల్స్ ఏవైతే ఉండేవో గర్భిణీ స్త్రీకి కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది గర్భిణీగా ఉన్నప్పుడు కొంచెం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే తినబుద్ధి కాకపోవడము, వికారము, వాంతి అవన్నీ వస్తుంటాయి కదా, ఈ లేత లేత తాటి ముంజలతోని వాళ్ళకి చాలా ఉపశమనం ఉంటుంది. ఆ దాంట్లో ఉండే కంటెంట్స్ తోని వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ చాలా తగ్గుతుంది. అయితే లేత చల్లగా ఉండే ఆ ముంజలు తింటే వాళ్ళకి తిప్పడము అది తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది. దాంట్లో ఈ తాటి ముంజల్లో ఉండే ఫైబర్ ఏదైతే ఉందో వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని కొన్ని మరీ లేతగా ఉంటాయి, ఆ లేతవి పొట్టుతో సహా తీసుకోవాలి. దాంతో వాళ్ళకి మంచి ఫైబర్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయి. కాబట్టి అంటే ఫ్రెష్ గా మనకు అప్పుడు తాటి
0: తీసి
3: వెంటనే విస్తారు చూడండి. అవి తీసుకున్నట్టయితే డైలీ 2-3 తాటి ముంజలు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ
0: మంచిది
3: కాదు, 2-3 తీసుకోవచ్చు. అవి లేత తాటి ముంజలు అయితే పొట్టుతో సహా తీసే తినచ్చు, శుభ్రంగా కడిగి. అలా కాకుండా మనకి ఆల్రెడీ వాళ్ళు తీసి బయట పెట్టి అమ్ముతా ఉంటారు, ఒకవేళ అలాంటివి తీసుకున్న శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే గట్టిగా ఉండే తాటి ముంజలు అంటే లేతే కాకుండా ముదిరి తాటి ముంజలతో వాళ్ళకి కొంచెం పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, అది శుభ్రత లేకుంటే మోషన్స్, వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లేత తాటి ముంజలు ఫ్రెష్గా తీసుకున్నవైతే ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగమే. సో వాటిలో వచ్చే ఎనర్జీ కానీ, వాటర్ కానీ, విటమిన్స్, మినరల్స్ ఆ గర్భిణీ స్త్రీకి ప్రొటెక్షన్ చేస్తుంది. సో అజీర్తి నుంచి కాపాడుతుంది, ఎసిడిటీ నుంచి కాపాడుతుంది, ఈ ఉకారం నుంచి కాపాడుతుంది, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. సో చాలా ఉపయోగం ఉంటాయి. కానీ తీసుకునేది శుభ్రంగా మితం మోతాదులు తీసుకోవాలి, 2-3. అంతేకాని ముదిరిపోయిన తాటి ముంజలు తీసుకోవడం
0: మంచిది కాదు. అలాగే డాక్టర్ గారు మరో అనుమానం ఏమిటంటే అరటిపళ్ళు అన్ని సీజన్లో దొరుకుతాయి, ఇప్పుడు అందుబాటులో ఉంటాయి మార్కెట్లో, గర్భిణి తీసుకుంటే ఎంతవరకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
3: కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, అమ్మ మా అమ్మమ్మ చెప్పింది అరటిపళ్ళు తినొద్దంట, జలుబేస్తుందంట, మంచిది కాదంట, జిగురు జిగురుగా అయిపోతుందంట, బేబీకి కూడా ప్రాబ్లం అవుతుందంట, తీసుకోకూడదు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం అంటారు? మనకి ఆల్ సీజన్లు మీరు అన్నట్టుగా ప్రతి సీజన్లో దొరికే ఒక అద్భుతమైన ఫ్రూట్ ఏంటి అంటే
0: అరటిపండు.
3: శుభ్రంగా అద్భుతమైన ఫ్రూట్ అది. సో అది చాలా ఈజీగా జీర్ణమయ్యే ఫ్రూట్. సో అది పర్ డే 1-2 బనానాస్ తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీ తీసుకుంటే ఉపయోగమే, చాలా ఉపయోగం. ఎందుకంటే అది ఈజీగా జీర్ణమవుతుంది. అంటే ఇప్పుడు మనకి స్పైసీ ఫుడ్ లేకపోతే ఆయిలీ ఫుడ్ అలాంటివి ఏంటంటే అజీర్తి వస్తుంది గర్భిణీకి. ఇది ఎంత స్మూత్గా ఉంటుందో తినగానే అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. సో అరటిపండు అనేది చాలా ఉపయోగం. సో మనకి అరటిపండులో సింపుల్ షుగర్స్ ఉంటాయి, అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజ్ ఉంటాయి. వాటితో ఏంటంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అంటే ఇమీడియట్గా శక్తి వస్తుంది వాళ్ళకి. తర్వాత ఈ బనానాలో మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఆ పొటాషియం ఎక్కువ ఉండడం మూలంగా చాలా మందికి గర్భిణీ స్త్రీ కాలు పిక్కలు లాగడము కాళ్ళు లాగడం అనేది చాలా కామన్ గా చెప్తా ఉంటారు. సో ఈ పొటాషియము ఈ మ్యాంగనీసు ఆ వాటిలో ఉండే విటమిన్ మినరల్స్ తోని ఈ కాళ్ళు లాగడము పిక్కలు లాగడము అనేది చాలా తగ్గుతాయి. తర్వాత ఈ బనానాలో మనకి విటమిన్ B12 ఉంటుంది, B12 B6. ఆ B6 ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ తగ్గు. ఇప్పుడు మనం వామిటింగ్ కి టాబ్లెట్స్ ఇస్తాం కదా గర్భిణీ, అది B6. సో ఆ B6 అనే విటమిన్ ఈ బనానాలో పుష్కలంగా ఉంటుంది, వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. తర్వాత బనానాలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ యొక్క ఉపయోగం ఏంటంటే బేబీ యొక్క వెన్నుముక తయారీకి మెదడు తయారీకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బనానాలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఆ విధంగా కూడా వాళ్ళకి గర్భిణీ స్త్రీకి ఉపయోగమే. తర్వాత ఈ బనానాలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో గర్భిణీ స్త్రీలకి కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బనానా తింటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా తక్కువగా ఉంటుంది. సో బనానా అనేది కామన్ గా దొరికి అన్ని సీజన్ లో దొరికి అందుబాటులో ఉండే మనకి ఒక అద్భుతమైన ఫ్రూట్. మరి ఎవరు తీసుకోకూడదు బనానా అంటే గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమందికి షుగర్ వస్తుంది, డయాబెటీస్ అలాంటి వాళ్ళకి, ఎందుకంటే దీంట్లో చక్కెర కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ తొందరగా పెరిగిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ బనానాని అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళు అంటే మరీ బాగా పండిపోయిన బనానా కాకుండా మామూలు బనానా తీసుకోవచ్చు, హాఫ్ బనానా అట్లా తీసుకోవచ్చు, బట్ బాగా పండిపోయిన బనానా అండ్ సాయంత్రం పూట బాగా మక్కిన బనానా తీసుకున్నట్టయితే కొంతమందికి జలుబు కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి 1 or 2 బనానాస్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే మంచిది. షుగర్ పేషెంట్స్ మాత్రం అది బనానా తీసుకోకపోవడం మంచిది, ఎందుకు అంటే ఈ వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు డయాబెటిక్, కాబట్టి ఆ ఒక్క ఫ్యాక్టర్ కోసమే వాళ్ళు బనానా తీసుకోవద్దు. మిగతా ఉపయోగాలు మనకు B6 ఈ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి
0: బనానా
3: అరటిపండ్లు. సో రక్తహీనత నుంచి ప్రొటెక్షన్, వెన్నుపూస తయారీకి మెదడు తయారీకి వామిటింగ్ సెన్సేషన్ కి కాన్స్టిపేషన్ కి ఇన్స్టంట్ ఎనర్జీకి ఇన్నిటికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు డైలీ 1 or 2 బనానాస్ తీసుకోవడం అనేది చాలా
0: మంచిది. వీటితో పాటు ఇంకేదైనా తినకూడని పళ్ళు ఏమైనా ఉంటాయి?
3: తినకూడని పళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రూట్ పపాయ, రా పపాయ ఉంటది కదా, రా పపాయ అంటే
0: గర్భిణీ స్త్రీ తినొద్దని చెప్తారు కదా, బొప్పాయి పండు.
3: బొప్పాయి పండు ఏదంటే పండిన బొప్పాయి కాకుండా కచ్చ బొప్పాయి ఉంటుంది,
0: పచ్చిది,
3: పచ్చి బొప్పాయి
0: పచ్చ రంగులో ఉంటుంది
3: అది. తర్వాత పైనాపిల్ అంటే 1-2 పీసెస్ తింటే ఉపయోగమే, ఎందుకంటే మనకి పపాయాల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పపాయ చాలా మంచిది హెల్త్కి. బట్ 1 or 2 పీసెస్ రా పపాయాలో ఏముంటుంది అంటే దాంట్లో మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేటి ఉంటాయి, ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ఉండడం మూలంగా కొంచెం అబ్డోమినల్ క్రాంప్స్ అంటే పెయిన్స్ వచ్చినట్టుగా అనిపిస్తాయి, అంతేకాని అబార్షన్ అయితే కాదు బట్ అబ్డోమినల్ క్రాంప్స్ వస్తాయి, వాటిల్లో ప్రోస్టాగ్లాండిన్ అనే పదార్థం ఉండడం మూలంగా అవి తిన్నప్పుడు పొట్టలో క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. కాబట్టి అది చాలా మంది ఏంటంటే పీరియడ్స్ రావడానికి అబార్షన్ కోసం అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి వాళ్ళు కంపల్సరీ పపాయ తింటారు. మేడం నేను పపాయ తిన్నా మేడం, నిన్న తిన్నా మొన్న తిన్నా అబార్షనే కాలేదు. అబార్షన్ ఏం కాదు దాంతో, కానీ కొంచెం క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. సో తినకూడని ఫ్రూట్స్ అంటే ఇవి తక్కువ మోతాదులో తినాలి. గ్రేప్స్ కూడా మనము ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే గ్రేప్స్లో బాగా పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్లో మనకి గ్రేప్స్ చాలా దొరుకుతూ ఉంటాయి, కానీ శుభ్రంగా కడిగి తీసుకుంటే మంచిది, అంతేగాని డైరెక్ట్గా తింటే దానిపైన మనకి కనిపిస్తూ ఉంటుంది వైట్ వైట్ వైట్. తినకూడని ఫ్రూట్స్ అంటే ఇక పైనాపిల్ అండ్ పపాయ తక్కువ మోతాదులు అవి కూడా
0: తీసుకోవచ్చు,
3: ఏవైనా మోతాదులు మించకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే డైట్ చాలా ఇంపార్టెంట్,
0: బ్యాలెన్స్డ్
3: సమతుల్య ఆహారం, అతి మంచిది కాదు తక్కువ మంచిది
0: కాదు. డాక్టర్ సవితారాణి గారు మరి చాలా సంతోషం, ఒక గర్భిణీగా ఉన్నప్పుడు ఏ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ పళ్ళు తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది అనే వివరాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున శ్రోతల తరఫున ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ సార్.
2: వైష్ణవి హాస్పిటల్
1: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు, స్త్రీ వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
2: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
1: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు మీరు
4: ప్రభాతల్హరి కార్యక్రమంలో వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
6: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
7: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
8: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
7: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
8: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462 5334.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రభాతల్ హరి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న పాట విరాట పర్వం సినిమాలో ఉన్నది. పాడినవారు దివ్యమాలిక, ఇంకా సురేష్ బొబ్బిలి. సినిమాకి సంగీతం అందించిన వారు సురేష్ బొబ్బిలి. వాట్సాప్ సినిగీతల కార్యక్రమం ప్రసారం అవుతుంది ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంట పాటు. మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాట్సాప్ రిక్వెస్ట్ పంపించడానికి మా ఫోన్ నంబర్ 8462254506.

శ్రోతలు, ప్రభాతలహరి కార్యక్రమంలో మీరు విన్న పాట నాసామి రంగ సినిమాలోనిది. పాడిన వారు సత్యయామిని, ఇంకా ఎంఎం కీరవాణి. సినిమాకి సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

సినీరంజన్ కార్యక్రమంలో శ్రోతలు మీరు విన్న పాట విరూపాక్ష సినిమాలో ఉన్నది. పాడినవారు అంజనీష్ లోక్నాథ్, ఇంకా అనురాగ్ కులకర్ణి, మధుశ్రీ. సినిమాకి సంగీతం అందించిన వారు అంజనీష్ లోక్నాథ్. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గంటపాటు

0: వాట్సాప్ సన్నిహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఎవరైనా వాట్సాప్ ద్వారా సందేశం పంపించి మీకు ఇష్టమైన పాటలు వినవచ్చు. మా ఫోన్ నంబర్ 8462245066. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. కేటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకి నమస్కారం. ఈరోజు నేను కంటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ సర్జరీస్ గురించి, అంటే రిఫ్రాక్టివ్ సర్జరీస్, కళ్ళద్దాలు అంటే గ్లాసెస్ రిమూవల్గా చేయడానికి ఉండే సర్జరీస్ గురించి చెప్తాను ఈరోజు. వాటిని రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు. రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే రిఫ్రాక్టివ్ కరెక్షన్ చేసే సర్జరీస్. వాటిని మనకి గ్లాసెస్ లేకుండా చేయొచ్చు. వీటిలో గ్లాసెస్లో మామూలుగా మనకి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, అట్లాంటి ఎస్టిగ్మాటిజం లాంటి కరెక్షన్ చేయడానికి ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, అంటే లేసిక్, పిఆర్కే, స్మైల్ ఇలాంటి సర్జరీస్ ఉపయోగపడతాయి. స్పెషల్గా ఈ సర్జరీస్కి ఏజ్ ఉంటుందండి. ఏజ్ అంటే మనకి ఎదుగుదల, బాడీ ఐ గ్రోత్ స్టాప్ అయిన తర్వాత మనం ఈ సర్జరీస్ని అడ్వైస్ చేయొచ్చు. స్పెషల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ సర్జరీస్ని మేము అడ్వైస్ చేస్తాము. దానికి ముందు మేము పేషెంట్ యొక్క రిఫ్రాక్టివ్ పవర్, అంటే అది స్టేబుల్గా ఉండాలి, అట్లీస్ట్ 1 ఇయర్ వరకు గ్లాసెస్ పవర్ పెరగకుండా ఉండాలి, అది ఖచ్చితంగా చూస్తాము. దాంతోపాటు కొన్ని పరీక్షలు ఉంటాయి, అంటే కార్నియా అని మనకి కంటిలో ఒక నల్ల పాప లాగా ఉంటుంది, మనకు ముందు నుంచి కనిపిస్తుంది, దాని థిక్నెస్ ఎంతుందనేది చూసి దాని ప్రకారము పేషెంట్ సర్జరీకి ఫిట్ అవుతారా లేరా అనేది చెప్తాము. ఈ సర్జరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డైలీ గ్లాసెస్ పెట్టుకునేది ఇబ్బంది ఉండదు, సో మనము పర్మనెంట్గా గ్లాసెస్ తీసేయచ్చు. స్పెషల్గా ఇది కాస్మెటిక్ సర్జరీ లాగా, మనకి చాలామందికి గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, సో ఆ గ్లాసెస్ రిమూవల్ చేయడానికి ఈ సర్జరీస్ ఉపయోగపడతాయి. సో పేషెంట్ యొక్క టెస్ట్లను బట్టి ఆ పేషెంట్కి ఏ సర్జరీ చేయాలని ఉంటుంది. కొందరు పేషెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కొన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేస్తాం, పోలీస్ కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ, అట్లాంటి పేషెంట్స్కి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. కొందరు వేరే ప్రైవేట్ జాబ్ చేసే వారికి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో దీంట్లో యాక్చువల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఈ సర్జరీస్ అడ్వైజ్ చేస్తాం. ఐడియల్ ఏజ్ మాత్రం 21 ఇయర్స్ అలా ఉంటుంది, బట్ ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ పవర్స్ అనేవి స్టేబుల్ ఉండాలి. ఇప్పుడు అంటే కొన్ని ప్రెస్బీ లేసిక్ అని వచ్చాయి, సో ఆఫ్టర్ 40 ఇయర్స్ అప్పుడు కూడా కొందరికి గ్లాసెస్ సిస్టమ్ ఉండదు, వాళ్ళలో కూడా లేజర్ సర్జరీస్ చేయొచ్చు. స్పెషల్గా కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి, దీంట్లో అడ్వాన్స్ సర్జరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు పిఆర్కే అంటారు, ట్రాన్స్ పిఆర్కే కానీ, ఇట్లాంటి లేసిక్, స్మైల్, ఫెమ్టోలేసిక్స్, ఐసిఎల్స్. సో ఈ టెస్ట్లన్నీ పేషెంట్ యొక్క ఇండికేషన్స్, అంటే మనకి పేషెంట్ యొక్క టెస్ట్ల తర్వాత పేషెంట్స్కి మేము చెప్తాం ఎలాంటి సర్జరీ అయినా ఫిట్ అవుతారు. సో ఈ ట్రాన్స్ పిఆర్కే అంటే, సో ఆ నల్లపాప కార్నియా అంటారు దాన్ని, దాంట్లో ఫ్లాప్ లేకుండా డైరెక్ట్గా లేజర్ చేస్తారు. దీంట్లో ఇది బేసిక్ సర్జరీ, దీంట్లో కొంచెం రికవరీ కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెంట్కి కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, బట్ విజన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఒక 1-2 డేస్ లేట్ ఉంటుంది. ఇది

బేసిక్ సర్జరీస్ దీంట్లో ఫ్లాప్ రిలేటెడ్ అంటే మేము కొన్ని సర్జరీస్లో ఫ్లాప్ కార్నియా ఫ్లాప్ తీసి లేజర్ చేస్తాం. ఈ ట్రాన్స్ పిఆర్కేలో ఈ పిఆర్కేలో ఏంటంటే ఫ్లాప్ లేకుండా చేసే సర్జరీ. నెక్స్ట్ సర్జరీ లేసిక్ అంటే బ్లేడ్ రిలేటెడ్ ఉంటాయి, ఇంకో దాంట్లో లేజర్ రిలేటెడ్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే కార్నియా యొక్క ఫ్లాప్ని లేపి లేజర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాప్ పెట్టేస్తాం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ని లేసిక్ బ్లేడ్ రిలేటెడ్ ఉంటుంది, ఫెమ్టో లేసిక్ ఉంటుంది. కొందరు పేషెంట్స్లో -7, -8 తర్వాత ఇట్లాంటి హై పవర్ ఉన్న పేషెంట్స్కి ఈ సర్జరీస్కి మేము అడ్వైజ్ చెయ్యము. అట్లాంటి పేషెంట్స్లలో ICLs అంటే లెన్స్ లోపల కంటి లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం. అట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ ఈ హై మయోపియా పేషెంట్స్లో, ఎక్కువ పవర్ ఉన్న పేషెంట్స్లో, కొందరు పేషెంట్స్లో 8-10, కొందరు పేషెంట్లో 20 పవర్స్ ఉంటాయి. అట్లాంటి పేషెంట్స్లో కూడా సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే మనకి కొన్ని కాంట్రాఇండికేషన్, ఎందుకంటే ఎట్లాంటి పేషెంట్స్ మనము సర్జరీ వాళ్ళకు ఫిట్ అవ్వరంటే కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అంటే కెరటోకోనస్ అంటే కార్నియా యొక్క కర్వేచర్ చాలా థిన్గా ఉంటుంది, మళ్ళీ కొంచెం కోన్ షేప్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఈ ఇట్లాంటి సర్జరీస్ సజెస్ట్ చేయము, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఇంకోటి కార్నియా అంటే ఆ నల్ల పాపకి ఏదన్నా ట్రామా వచ్చినప్పుడు, చిన్నప్పుడు ఏదన్నా స్కార్ ఫామ్ అయినా కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సజెస్ట్ చేయము. దాంతోపాటు వాళ్ళకి రెటినా కానీ గ్లకోమా కానీ జబ్బులు ఉంటే ఇలాంటి సర్జరీస్కి వాళ్ళని ప్రిఫర్ చేయము. ఇవి చాలా కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ సర్జరీస్లో. చాలా అడ్వాన్స్ మిషనరీ వచ్చాయి. సో రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ గ్లాసెస్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్లాసెస్ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేసుకోవాలి, 1 ఇయర్కి చేంజ్ చేసుకోవాలి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ కాలంలో ఏంటంటే పిల్లలు ఈ ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ వాడడం వల్ల దూరపు చూపు ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఓన్లీ దగ్గర చూపే వాళ్ళకి డెవలప్ అయ్యి దూరం చూపుకి అందరికీ గ్లాసెస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకొని చాలా ఇయర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసమని ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, ఈ లేసిక్ పిఆర్కే స్మైల్ సర్జరీస్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి, గ్లాసెస్ ఉండకుండా చేసే సర్జరీస్ ఇవి. సో స్పెషల్గా మనకి మేము చదువుకునే టైంలో అవుట్డోర్ గేమ్స్ ఉండేవి, ఈ సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ చూసే అవసరం చాలా తక్కువ ఉండేది. సో మాకు ఆ టైంలో ఒక క్లాస్లో 2-3 మాత్రమే గ్లాసెస్ ఉండేవి. సో ఇప్పుడు ఎక్కువ మందికి గ్లాసెస్ రావడానికి కారణాలు ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడము, డైట్ ప్రాబ్లం కానీ, పిల్లలు ఫోన్లు ల్యాప్టాప్స్ ట్యాబ్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే గ్లాసెస్ వస్తున్నాయి, 2-3 ఇయర్స్లోనే వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసము ఈ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. పేషెంట్స్ యొక్క కార్నియా థిక్నెస్ని బట్టి, వాళ్ళ కన్ను వాళ్ళ ఐని బట్టి మేము సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అయితే కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ 0 ఈ సర్జరీస్, మిషనరీ అని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇండికేషన్ అంటే పేషెంట్స్ ఫిట్గా ఉండి టెస్ట్లు అయిన తర్వాత పేషెంట్ ఫిట్గా ఉంటే మాత్రం అందరు ఈ సర్జరీస్ నేను అడ్వైస్ చేస్తాను. ఈ సర్జరీస్ ప్రికాషన్స్ అంటే డ్రాప్స్, సర్జరీ తర్వాత డ్రాప్స్ వేసుకోవడం అట్లా ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎవరికి మళ్ళీ రిపీట్ అద్దాలు రావడం అనేది జరగదు. అట్లాంటి టెక్నాలజీ సర్జరీస్ వచ్చాయి. సో హైపర్మెట్రోపియా, మయోపియా, సో ప్రెస్బియా, బయోపియా ఇట్లాంటి పేషెంట్స్ ఎవరు ఉన్నా కానీ ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ అడ్వాన్స్డ్ మిషనరీ టెక్నాలజీ వచ్చింది. సో భయపడాల్సిన అవసరం లేకుండా ఈ సర్జరీస్ హ్యాపీగా ఈ సర్జరీస్కి వెళ్ళొచ్చు. లేసిక్ సర్జరీస్, పిఆర్కే కానీ, లేసిక్ సర్జరీ, స్మైల్ ఇట్లాంటి సర్జరీస్ తర్వాత తొందరగా ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో విజన్ రికవరీ ఉంటుంది. డ్రాప్స్ అనేది ట్రీట్మెంట్ ఎలాగనేది వాళ్ళు సర్జరీ తర్వాత చెప్తారు. సో ఇప్పుడు మన నిజామాబాద్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో హైదరాబాద్ వెళ్లకుండా
మనీ ఎక్కువ ఖర్చు చేయకుండా ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ లేకుండా మన

0: ప్రథమ మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 9256925667. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ ఫోన్ 08462220066.
1: శ్రోతలంతవరకు మీరు ప్రభాత లహరి కార్యక్రమంలో డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

0: ప్రభాత లహరి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడొక పాట విందాం.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

అంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: Eastern India, including Delhi today. And in athletics, Gurinder Veer Singh wins men's 100-meter gold with new national record at Federation Cup in Ranchi. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. బాలభారతి కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ముక్కాల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
2: ఈరోజు శ్రీ సరస్వతీ శిశు మందిర్ ముప్కాల్ బాలలచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా 5వ తరగతి చదివే జ్యోతిర్మయి విశాల భారతదేశం గేయం వినిపిస్తుంది.

0: కలంత విశాల హృదయంతో మెలగాలి.
1: ఈ పాట విన్నారు కదా. ఇప్పుడు హిమజ 5వ తరగతి పిల్లల్లారా గేయం వినిపిస్తుంది.

0: ఇప్పుడు మా కీర్తి 2వ తరగతి శ్లోకం చెప్తుంది.
1: గజానన పద్మార్గం గజానన మహానిశం అనేకదంతం భక్తానా ఏకదంతము పాస్మహే.

0: కారుణ్య 2వ తరగతి. చెప్పే పద్యం వినండి.
1: దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుక పోరు, మృత్వ జనము వచ్చి పంచుకోరు, లలిత శుకునసార తెలుగు బాల.
0: మా చిట్టి పిల్లలు చిన్న చిన్న పిల్లలం అని గేయాన్ని చెప్తారు. తన్యశ్రీ, విహాన్, తన్విత్, రిషిక.

0: రెండవ తరగతి చదివే అన్షల్ గౌడ్ ప్రాసవాక్యాలు చెప్తాడు.
1: పెద్ద వారి మాట పెరగన్న మూట, అడుసు తొక్క నేల కాలు కడగనేల, చదువులేని మొద్దు కదలని ఎద్దు, ఊరు మంచిదైతే నోరు మంచిదవుతుంది.
0: మా ఎల్కేజీ చిన్నారులు ఏం చెప్తారో వినండి. మరి గగన్, మహర్షి, అద్వైత్, అయాతి, వివన్షి, భవాని.

ఇప్పుడు మూడవ తరగతి చదివే లౌక్య శాన్వి దీపస్తుతి చెప్తారు.

0: ఇప్పుడు మూడవ తరగతి చదివే జితేష్ రాజ్ నీతి వాక్యాలు చెప్తాడు.
1: తెలివైన వాడు చిన్న తప్పులు చేయడు. మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు. ఎంతటి శత్రువునైనా ప్రేమతో చూడాలి. చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. దేశ భాషలందు తెలుగు లెస్స.
0: ఇప్పుడు మూడవ తరగతి విద్యార్థులు అవంతిక నక్షత్ర కాకి గేయం చెప్తారు.

0: ఏనుగు ఏనుగు నల్లానా అనే గేయాన్ని వినిపిస్తుంది మా శరణ్య.
1: ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు దంతాలు తెల్లానా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు.
2: చెట్టు చిగమ్మ అమ్మ కొట్టండా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గోత పెట్టావా, గుత్తుకుంగావా.
0: ఇప్పుడు మా 1వ తరగతి విద్యార్థి నా చేతికి ఉన్నాయి అనే గేయాన్ని వినిపిస్తుంది భవిక.
3: నా చేతికున్నాయి 5,000, 5,000కున్నాయి పెద్ద గోలు, ఇసుకలైన పెట్టినప్పుడు చిట్టి చేతులు, కత్తిరించవమ్మా నీవు గోళనిప్పుడు.
0: అద్వి నిరీక్షణ పందిరి మీద కోడి అనే గేయాన్ని వినిపిస్తారు.

0: వారాల పేర్లు చెప్తాడు అరుణ్.
1: ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము.
0: లావి పద్యాన్ని వినిపిస్తాడు.
2: చేతు వెన్నముద చెంగాలపు దండ బంగారు ముల్తాడు పట్టుదట్టి తండ్రింత తాయత్తులు సరిమూజ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరు.
0: శ్రీ మహాలక్ష్మి ఇంగ్లీషు నెలలు చెప్తుంది.
3: ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్.
0: ఇప్పుడు మా 4వ తరగతి విద్యార్థులు రామాయణ శ్లోకాలు చెప్తారు. వరుణ్, శ్రీహర్షిత్.
4: ప్రవేశ్.

0: ఇప్పుడు సప్తగ్రహముల పేర్లు చెప్తాడు మహావీర్.
1: సూర్యుడు, చంద్రుడు, అందారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు.
0: ప్రీతం శివకుమార్ తీయతేనియ సోన అనే గేయాన్ని వినిపిస్తారు.
2: తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరిత కోన నా తెలంగాణ, తరగలై గోదావరి తల స్నానమయ్యింది, మురగలై కృష్ణమ్మ నీ కాలు కడిగింది, తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, పోతన్న కైతలో పొంగి పొరలైన భక్తి, రుద్రమ్మ చాటింది పరమ శక్తి, పాల్గొరి కావనాన దేశ పదముల పాట, పలుకే బంగారమ్మ రామదాసుని పాట. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, ఎములాడ వేల్పునకు కోడె మొప్పుల కొలుపు, జాన్పాడు సైకలో పీడు మెటిన మెరుపు, మెదట్లో చర్చిల తలుపు క్రీస్తు పదలను తెలుపు.

0: ఒకటవ తరగతి రోహిత్ పొడుపు కథలు చెప్తాడు.
1: చాప చుట్ట రాదు, పైసలు లెక్క పెట్ట రాదు, ఏమిటది ఆకాశం చుక్కలు, ఇల్లు మొత్తం ఊడుస్తుంది, మూల కూచుంటుంది, ఏమిటది చీపురు కట్ట, తోకలేని పిట్ట 90 అడుగులు పోతుంది, ఏమిటది లెటర్, కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెచ్చినా చప్పుడే కావు, ఏమిటది కంటి రెప్పలు.
0: హర్ష శివకుమార్ తెలుగు నెలలు చెప్తారు.
2: చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాదపదం అష్టయుద్ధం కార్తీకం మార్గశీయం పుష్యం మార్గం ఫాల్గుణం.
0: హిమజ జ్యోతిర్మయి పాడే గీతాన్ని వినండి.

0: ఇంతవరకు మా శ్రీ సరస్వతి శిశు మందిర్ ముప్కాల్ విద్యార్థులచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు బాలభారతి కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ముప్కాల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. హృదయ రాగాలు వాట్సాప్ సన్నిహితల కార్యక్రమానికి అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మీకిష్టమైన పాటలు వినడానికి శ్రోతలు రిక్వెస్ట్ పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462 4506.

వాట్సాప్ సందేశం ద్వారా మొదటి పాటను కోరుతున్న శ్రోతలు, నిర్మల్ జిల్లా నర్సాపూర్ గ్రామం నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరూ కోరుతున్న పాట పంజా సినిమాలోనిది. పాడిన వారు బెల్లిరాజ్ ఇంకా ప్రియా హిమేష్. సినిమాకి సంగీతం అందించిన వారు యువన్ శంకర్ రాజా.

0: వాట్సాప్ సన్నిహితల కార్యక్రమం కొనసాగుతుంది హృదయ రాగాలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు సందేశాలు పంపించవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
0: హృదయ రాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్త గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు వాట్సాప్ సినీగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట కొత్త బంగారు లోకం సినిమాలోనిది. పాడినవారు శ్వేతా ప్రసాద్, ఈ సినిమాకి సంగీతం అందించినవారు మిక్కీ జే మేయర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వన్నల్కే గ్రామం నుంచి ఎనుగంటి నందిని, నరేష్, స్నేహిత, స్నేహర్ష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదా కొలీగ్స్తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992797979. నిర్మల్ వండర్లాండ్.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారక నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో తర్వాతి పాట గురుకాంత్ సినిమాలోనిది. పాడిన వారు ఏఆర్ రెహమాన్, చిన్మయ్, ఇంకా ఖాదీర్. ఈ సినిమాకి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ నుంచి చరిత్, శేఖర్, బాలు, మయూక ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వీరందరి కోరికపై ఈ పాట.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

హృదయ రాగాలు వాట్సాప్ సినిగీతాలు వింటున్న వింటున్న శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో రక్తం, మంట, చీము, కిడ్నీ స్టోన్స్ గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు.

హృదయరాగాలు వాట్సాప్ సినీగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట స్వాతిముత్యం సినిమాలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ప్రియా, భారతి, సంపత్, నర్సయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరంతా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం నుంచి కోరుతున్నారు.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మంద్రం. ఆ

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటినా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకాల గారు తగిన సలహాలను అందిస్తారు. హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట అభినందన సినిమాలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పోచంపాట నుంచి అనుష, కరుణాకరరాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట నిర్ణయం సినిమాలోనిది. పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

హృదయరాగాలు. వాట్సాప్ సినిగితల కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తర్వాతి పాట కాటమరాయుడు సినిమాలో ఉన్నది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా వినాయక్నగర్ నుంచి లావణ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.

0: హృదయరాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ టి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట డిస్కో రాజా సినిమాలోనిది, పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామం నుంచి గణేష్, రాజు, శ్రీవాస, మహేష్, రంజిత్ కుమార్, సత్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుక, దేవి, రవి, రేష్మ, రియాన్ష్, లక్కీ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరికపై ఈ పాట.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప దింటికి పప్ప దిగిడి దిగిడి దింటి

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట తిరుగు సినిమాలోనిది. పాడినవారు అనుదీప్ ఇంకా కృష్ణకాంత్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, నస్రులాబాద్ మండలం మైలారం గ్రామం నుంచి రతన్, లావణ్య, నిక్షిత్, మహోన్నత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు. వీరందరి కోరికపై ఈ పాట.

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఇందిరమ్మ పథకం 2వ విడత కింద పేద కుటుంబాలకు 250,000 ఇళ్ల మంజూరుకు, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కూడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం 7 జూలై నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో వర్చువల్ సమావేశం అనంతరం కోల్కతాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ విషయం ప్రకటించారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కోసం బీబీజీ రామ్జీత్ చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెల 21వ తేదీ లోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్లా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్లా సేవలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రంలో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొంగో దేశంలో ఇబోలా వ్యాధి రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంగో వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదైతే అందులో 204 మంది మరణించారు. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యే టోర్నమెంట్లో అతి పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలిచిన టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇటలీ ఆటగాడైన యానిక్ సిన్నర్ తొలి రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్లేయర్ టాబర్తో తలపడతారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలింక ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పూణంగి రఘువీర్ ఐఏఎఫ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు. పూణంగి రఘువీర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: పూణంగి రఘువీర్ గారు, రేడియోతో మీ అనుబంధం ఏమిటి?
2: రేడియోతో అనుబంధం పుట్టగానే మొదలైనట్టుందండి. ఎందుకంటే మా ఇంట్లో రేడియో తోటి అఫినిటీ ఉందండి. మా నాన్నగారు పివి రామకృష్ణారావు గారు, మా మదర్ లక్ష్మి గారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న టీచర్స్గా ఉన్నారు. మా నాన్నగారు అయితే రెగ్యులర్గా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో తన డిఫరెంట్ టాపిక్స్ మీద దాని మీద మాట్లాడడం చేయడం జరిగేది. అప్పుడైతే రిటర్న్ స్క్రిప్ట్ తీసుకుని వచ్చి చేయాలి. అలానే ఇంటి దగ్గరే మాకు ఎప్పుడు కూడా రేడియో ఆన్ అయ్యే ఉండేది. ఈ రోజులాగా ఇన్ని రకాల స్టేషన్స్ లేవు, ఒకటే స్టేషన్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అని. సో అదే పెట్టుకుని అన్నీ వినేవాళ్ళము. అంటే సినిమా సంగీతం తక్కువ ఉన్నా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉండేవి. కార్మికుల కార్యక్రమం కానీ, వనితవాణి కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్తో పాటు నాకు ఇప్పటికీ గుర్తు, మేము స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక రేడియో ప్రోగ్రామ్ వచ్చేది, 2 అనుకుంటాను. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హైదరాబాద్ వాళ్ళు చేసేవాళ్ళు. అది ఇంగ్లీష్ మీద, స్పోకెన్ ఇంగ్లీష్ మీద. చాలా

0: చక్కగా ఉండేది, చాలా ఏళ్ళు చేశారు అది. దానివల్ల ఇంగ్లీష్ మీద పిల్లలకి చాలా మంచి కమాండ్ వచ్చేది. సో అది కంపల్సరీగా మేము వినేవాళ్ళము. సో నాకు ఒక సిస్టర్ ఉన్నారు, అక్కగారు అనురాధ గారు, తను రేడియోలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఆల్వేస్ నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ మా అక్కగారు, ఇంకొకటి ట్రాన్స్ సిస్టర్. సో ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కానీ పక్కనే ఉండేది అది. అండ్ మా నాన్నగారేమో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కచ్చి కూడా. సో వాళ్ళ స్టూడెంట్ ఒక ఆయన అప్పుడు ఒక రేడియో తయారు చేసి ఇచ్చారు, చెక్కతో చేస్తారు లోపల ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టి. సో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది. సో పక్కనే ఉండేది, రాత్రి 11-12 అయినా కానీ ఏదో ఒక స్టేషన్ పెట్టుకుని దాంట్లో పాటలు వింటూ చదువుకోవడం జరిగేది. ఆల్మోస్ట్ ఐ స్టిల్ రిమెంబర్, నేను 70s అనుకుంటాను, అప్పుడు రేడియో ఉంటే లైసెన్స్ కట్టాల్సి వచ్చేది 15 రూపాయలు ఎంతో సంవత్సరానికి. దానికోసం ప్రతి సంవత్సరం నన్నే పంపించేవాళ్ళు సైకిల్ మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటే స్టాంపులు అతికిచ్చి పెట్టేవాళ్ళు. సో దట్ మీన్స్ వీఆర్, సో అట్లీస్ట్ ఈ రోజుల్లో అంత అవసరం లేదు జనాలకి. ఎక్కడ పడితే అక్కడ మరి రేడియో వినడానికి అవకాశం కల్పించింది, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ దోర్ వాజ్ ద డేస్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ అలా ఉండేవి లైసెన్స్ తీసుకోవాలని. సో అలా చిన్నప్పటి నుంచి కూడాను రేడియోతో పాటే మేము పెరగడం జరిగింది. రేడియో కుటుంబంలో ఒక సభ్యురాలుగానే మాకు అనిపిస్తుంది, లేకుండా ఇదేం లేదు. మనకి టెలివిజన్ అనేది చాలా తర్వాత వచ్చింది మెల్లిగా కానీ, బట్ అదర్వైజ్ రేడియో వాజ్ ద ఫస్ట్ ఫ్రెండ్. దట్స్ హౌ ఇట్ హాస్ హెల్ప్డ్ అస్ యాజ్ చిల్డ్రన్, పిల్లలుగా మాకు గ్రూమింగ్ కానీ, ప్రపంచ విషయాలు తెలియడం కానీ, ఇప్పుడు అద్దంకి మన్నారు వార్తలు చదవడం కానీ, లేకపోతే సాయంత్రం 9 గంటలకి న్యూస్ వచ్చేది ఆల్ ఇండియా రేడియో ఇంగ్లీష్ న్యూస్, యాక్సెంట్ ప్రొనౌన్సియేషన్ కోసం అలానే స్పాట్ లైట్ వచ్చేది 9:00. అంటే ఈ రోజున నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్గా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఐఎఫ్ఎస్లో రావడానికి ఒక కారణం ఆల్ ఇండియా రేడియో అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే దాన్ని వే అలవాటు, అంటే న్యూస్ కానీ స్పాట్ లైట్ కానీ, చాలా మంచి మంచి కరెంట్ అఫైర్స్ మీద అనాలిసిస్ కానీ, అవన్నీ కూడా మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగంగా ఉన్నాయి. సో దట్స్ హౌ ఐ ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేడియో ఫర్ మేకింగ్ అస్ వాట్ ఐఎమ్ టుడే.
1: పోనంగి రఘువీర్ గారు, ఆకాశవాణి ప్రారంభమై దాదాపు 90 అయిన సందర్భంగా 90 ఆకాశవాణి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. మీరు కూడా 1976 యువవాణిలో ఇక్కడ పనిచేశారని తెలిసింది, ఆ అనుభవాలు ఏమిటి?
0: అంటే బేసిక్గా ఈ చెప్పినట్టు మా నాన్నగారు కానీ అక్కగారు కానీ రేడియోలో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అంతకుముందు బాలానందం బాల వినోదం కార్యక్రమాలకి రావడం, అన్నయ్య అక్కయ్యలతో ఇంటరాక్ట్ అవ్వడం అలా జగ్గరగా జరిగేది. ఇట్స్ ఆల్మోస్ట్ రేడియో వాజ్ జస్ట్ లైక్ ఏదైనా హైదరాబాద్లో టూరిస్ట్ స్పాట్ చార్మినార్ గోల్కొండ సాలార్జంగ్ మ్యూజియం అలా అనుకుంటాము, అలానే ఆల్ ఇండియా రేడియో కూడా ఆ రోజుల్లో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ అండ్ టు సీ. సో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అయితే ప్రయాగ వేదవతి గారు అప్పుడు యువాణి హెడ్గా ఉండేవారు. సో ఆవిడ ఇలా మాలాంటి యంగ్స్టర్స్ని కొద్దిగా మెంటర్ చేసేవాళ్ళు, సో ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో యువవాణిలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇనీషియల్గా ప్రాబ్లీ కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే ఈ స్పోర్ట్స్ రివ్యూస్. ఐ స్టిల్ రిమెంబర్ 1983 వరల్డ్ కప్ క్రికెట్ జరిగేది, అక్కడ జింబాబ్వే ఇండియా మ్యాచ్ జరిగిన రోజున నేను లైవ్ స్పోర్ట్స్ రివ్యూ ఇచ్చాను. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్ అవి ఇవి లేకున్నా కానీ సమాచారం తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుందో, అప్పుడు బ్రాడ్కాస్ట్ కూడా లేదు, రియల్ టైంలో ఇచ్చాము. ఇండియా చాలా గ్రేట్ పొజిషన్లో ఉంది, కపిల్ దేవ్ ఇంత బాగా ఆడుతున్నాడు అనేది చెప్పడం జరిగింది ఆ రోజు. అంటే దట్ వాజ్ ఎ రిమార్కబుల్ డే వేర్ షీ బిలీవ్డ్, యాక్చువల్ ప్రయాగ వేదవతి గారు షీ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ గేవ్ అస్ లైవ్ బ్రాడ్కాస్ట్. నార్మల్గా ఎవరికి బయట వాళ్ళకి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వరు, ఎందుకంటే ఏదైనా చెప్పచ్చు, చాలా సెన్సిటివ్ కదా రేడియోలో ఉంచి మనం ఏదైనా చెప్తారు అందులో స్టూడెంట్స్ అని కానీ. బట్ షీ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్ అండ్ మెంటర్డ్ దట్. సో అలా చేసాము. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడాను మా క్లాస్మేట్స్ అందరినీ తీసుకొని అక్కడికి యువవాణిలోనే మన క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్నేళ్ళైనా కానీ మా క్లాస్మేట్స్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, క్విజ్ ప్రోగ్రామ్ జరిగింది, ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళాం, ఈ ప్రశ్న అడిగారు, దీనికి మేము సమాధానం చెప్పలేకపోయాం, దీనికి కరెక్ట్గా చెప్పాం. సో ఇట్స్ అ మెమరబుల్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. సో నేను సబ్సిక్వెంట్గా

0: జూలైలో, వన్యప్రాణి సప్తాహం అనే అక్టోబర్లో కానీ, అలాగే ప్రపంచ అటవీ దినోత్సవం మార్చిలో కానీ, ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5న కానీ, ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో అటవీ శాఖ నుంచి రెగ్యులర్గా అడుగుతుండేవాళ్ళు. టాక్స్ ఇవ్వడం, ఇంటర్వ్యూ చేయడం జరిగేది. ప్రజలకి రీచ్ అవుట్ అవ్వడానికి మంచి సాధనంగా అది ఉపయోగపడింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే లాట్ ఆఫ్ మెమరీస్. ఈ రోజు కూడాను రెగ్యులర్గా మనకి ఆల్ ఇండియా రేడియో తోటి అసోసియేషన్ ఉంది. ఇప్పటికీ కొన్ని ఫోన్ఇన్ ప్రోగ్రామ్స్లో కానీ, లైవ్ ప్రోగ్రామ్స్లో కానీ పాల్గొనడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫార్మర్స్ ప్రోగ్రామ్స్. సో అలా నాకు ఒక రకంగా ఇది నా సెకండ్ హోమ్ లాగా నేను ఫీల్ అవుతాను ఎప్పుడైనా ఆల్ ఇండియా రేడియో. అలానే శ్రోతలు కూడా కొంతమంది ఐ స్టిల్ రిమెంబర్ అందేపాక నరహరి అనే ఒక ఆయన ఎన్ని ఉత్తరాలు రాస్తారో తెలియదు, చాలా ప్రతిసారి వచ్చేది అందేపాక నరహరి. ఐ థింక్ ప్రాబ్లీ హైదరాబాద్ సైడ్ వేర్ వీ యూస్ టు స్టే, అందుకని వీ రిమెంబర్. బట్ అలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది ఆల్ ఇండియా రేడియోకి. రెగ్యులర్ డెడికేటెడ్ లిసనర్స్ ఇన్ని రోజులకైనా ఉండేది. సో ఇట్స్ కంటిన్యూయింగ్ టు సర్వ్ ద పీపుల్. ఇంకొకటి రీచ్ కూడా ఇంటీరియర్ ఏరియాస్ కానీ, ఇదివరకైతే ఎలా ఉండేదంటే గ్రామాల్లో మైక్లో రేడియో ఆన్ చేసి పెట్టేవాళ్ళు, ఆ మైక్లో అందరూ వినేవాళ్ళు సాయంత్రం ప్రాంతీయ వార్తలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ. సో దట్ యూస్ టు బి ద కమ్యూనికేషన్ వింగ్. అండ్ రిలయబిలిటీ దాంట్లో వచ్చిందంటే పక్క కరెక్ట్ అయితేనే రేడియోలో వస్తుంది అనేది, గాలి వార్తలు ఉండవు అనేది. సో అది విశ్వసనీయత కూడా రేడియోకి ఎప్పటి నుంచో మనకి ఆకాశవాణి బిల్డ్ చేసుకుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ప్రజలకి, సమాజంలో జరుగుతున్న విషయాలకి ఒక వారధిలాగా మరి రేడియో పనిచేస్తుంది. ఇప్పటివరకు పనిచేసింది 90 ఏళ్ళైనా, ఇంకా ఇంకో 90 ఏళ్ళైనా, ఇంకో 100 ఏళ్ళైనా అలానే పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను.
1: సమాజానికి రేడియో ఏ విధంగా ఉపయోగపడింది
0: అంటే, ఇప్పుడు మనం చెప్పినట్టు ఇందాక అనుకున్నాము, ఇదొక సమాచార సాధనమే కాదు, ఒక విజ్ఞాన వారధి లాగా ఉండేది. ఇప్పుడు కార్మికుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, వ్యవసాయం చేసే రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం, ఇలా ఒక్కొక్కళ్ళ స్లాట్ ఉండేది. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు వచ్చినా కానీ మిగిలిన వాళ్ళకు కూడా అవగాహన వచ్చేది, అసలు ఏంటి సమస్యలు ఏమున్నాయి, లేబర్కి ఏం సమస్య ఉన్నది, రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, మహిళలకి ఏం సమస్యలు ఉన్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇలా రకరకాల విషయాల్లో విషయ పరిజ్ఞానం చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ వల్ల అలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి బాల వినోదం కానీ, బాలానందం కానీ, ఇవి రెగ్యులర్గా ఒక క్రియేటివ్ స్కిల్స్ అంటాము, పిల్లల్లో ఉన్న ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవి నైపుణ్యాలని బయటికి తీసుకురావడానికి ఒక ఫోరంగా డెఫినెట్గా ఆధారపడింది. అయితే యువవాణి వచ్చిన తర్వాత యూత్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ మామూలుగా మనం చూసుకుంటే అంతకుముందు ట్రెడిషనల్ ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులే ఉండేవారు, ప్రతిదానికి కూడా గ్రేడెడ్ ఆర్టిస్టులో లేకపోతే లిస్టెడ్ ప్యానలిస్టో వాళ్ళకే పర్మిషన్ ఉండేది, అలా డ్రామా ఇవ్వాలన్నా, ఏదైనా పాడాలన్నా, మ్యూజికల్ ఇచ్చేయాలన్నా. యువవాణి వచ్చిన తర్వాత థింగ్స్ హెవ్ చేంజ్ అలాట్, పీపుల్ స్కిల్స్ ఉంటే మీరు వచ్చి మీరు యూ కెన్ షో కేస్ దెమ్. సో ప్రజలకి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడము, సమాచారం డౌట్లు ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవడం. ఈరోజు కూడా రేడియోకి ఉత్తరాలు రాసేవాళ్ళు ఉన్నారంటే రియలీ దట్ ఈస్ కమెండబుల్, ఎందుకంటే ఉత్తరాలు రాయడం మనమే మర్చిపోయాం, మన బంధువులకే రాయట్లేదు. కానీ రేడియోకి ఉత్తరాలు రాయడం మటుకు మానట్లేదు జనాలు, ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ చేయడం. అండ్ మాలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకునే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు సాయంత్రం న్యూస్, 9 o'clock నేషనల్ న్యూస్ కానీ, 9:15 స్పాట్లైట్ కానీ, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా చాలా ఉపయోగపడేవి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్న జనాలకి ఒక స్వాంతన చేకూర్చే సాధనం రేడియో, మంచి సంగీతం, లలిత సంగీతం మీద చాలా ఫోకస్ ఉండేది, అక్కడ సినిమా గీతాలే కాకుండా లలిత సంగీతాన్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలానే మెలోడియస్ సాంగ్స్, నేను నైట్ 11 o'clockకి కొన్ని ఛానల్స్ పెట్టుకుంటే నైట్ మెలోడియస్ సాంగ్స్ వచ్చేవి, అంటే ఒక మూన్ మీద పాటలు, కోయా కోయా చాంద్ ఇలాంటి పాటలు వచ్చేవి. అలానే ఈవెన్ అందరికీ తెలుసు గీత్మాల రేడియో శ్రీలంక నుంచి బ్రాడ్కాస్ట్ చేసేది, వీక్లీ వచ్చేది, అదే వారానికి ఒకరోజైనా అందరూ దానికోసం ప్రోగ్రామ్ కోసం చూసేవాళ్ళు. అసలు అంతగా కట్టిపడేసేవి రేడియోలు అనేది. సో డెఫినెట్గా రేడియో హ్యాజ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇప్పుడు మనం 90 ఏళ్ల జర్నీ తీసుకుంటే ఎవరినైనా అడగండి, ఇప్పుడు మా వృద్ధులు వాళ్ళని, 60 ఏళ్ల వాళ్ళని, 70 ఏళ్ల వాళ్ళని అడగండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి. అందరికీ కూడా రేడియోతోటి చాలా చక్కటి అనుబంధం ఉంది. సో ఇలానే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చాలా ఎఫ్ఎం ఛానల్స్ రావచ్చు, ఇవాళ రేపు మాకేంటంటే ఎఫ్ఎం ఛానల్స్ వచ్చినా కానీ అందులో

0: గంట సేపు ప్రోగ్రామ్ ఉంటే 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అందుకని ఆ ఛానల్స్ మాలాంటి వాళ్ళు వినడానికి ఇష్టపడడం. ఇంకా ట్రెడిషనల్గా ఆల్ ఇండియా రేడియోను ఎఫ్ఎం రెయిన్బోను తక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉండి కొద్దిగా కంటెంట్ ఉన్నవి ఇవే వినడానికి ఇష్టపడుతుంటాం. సో 102.8 ఒకటి రెగ్యులర్గా కార్యక్రమం మనం వినడానికి. సో లాంగ్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ రేడియో హ్యాస్ హెల్ప్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సొసైటీ. ఎందుకంటే మనకి స్వతంత్రం రాకముందర బ్రాడ్కాస్టింగ్ మీద చాలా ఆంక్షలు ఉండేది బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రేడియో వచ్చింది, మనం ఏం మాట్లాడుకోవాలి, మనం ఏం చేయాలి అనేది ఒక ఏకకాలంలో, అంటే ఇప్పుడు తుఫానులు వచ్చాయి, ఇంకొక హెచ్చరికలు వచ్చాయి, ఏది వచ్చినా కానీ ఏకకాలంలో మారుమూల ప్రాంతాలకు కూడా సమాచారం సేకరించే వ్యవస్థ. అంటే ఈ రోజుల్లో అంటే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చి కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, కానీ ఆ రోజుల్లో రేడియో వాజ్ ద ఓన్లీ సాధనం. సో దట్ వే ఇట్ హాస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్.
1: రేడియో మీ జీవితానికి ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది?
0: రేడియో నా జీవితంలో అంటే ఆల్మోస్ట్ మా వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంది, అది రేడియో మీ ఫస్ట్ వైఫ్ నేను సెకండ్ వైఫ్ అన్నట్టు. ఎందుకంటే రేడియో పెట్టుకుంటే ఇంకా అది మోగుతూనే ఉంటుంది వెనక బ్యాక్గ్రౌండ్లో అలా జరుగుతుంటే. అంటే నేను బేసిక్గా నేనేమనుకుంటానంటే రేడియో ఉంటే ఇట్ విల్ కట్ ఆఫ్ ద నాయిస్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకునేటప్పుడు కానీ, మా పీజీ డిగ్రీ కోర్సెస్ చేసేటప్పుడు కానీ పక్కన రేడియో మోగుతూ ఉండేది. దట్ యూస్ టు బి బ్యాక్గ్రౌండ్, యు కెన్ సే బ్రేకర్ ఫర్ మీ. అంటే బయట జరిగే విషయాలన్నీ కట్ ఆఫ్ చేస్తుంది, ఐ కెన్ ఫోకస్ ఆన్ మై స్టడీ. సో అట్లా అలవాటైంది. సో రేడియో లేకుండా అసలు కాన్సన్ట్రేషన్ రాదు అని. సో అది రేడియో అనేది ఒక ఇట్ ఈస్ బికమ్ ఏ మై సెవెంత్ సెన్స్ అనుకోవచ్చు, సిక్స్త్ సెన్స్ ఆర్ సెవెంత్ సెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ బీయింగ్ వాట్ ఐఎమ్ టుడే, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రేడియో. అండ్ 90 సంవత్సరాల ఆకాశవాణికి రియల్లీ ఇట్స్ ఎ మేజర్ మైల్ స్టోన్. మేబీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం 100 సంవత్సరాల దానిలో ఏ విధంగా ఇది ఇంపాక్ట్ జరిగిందని. సో మనం కూడాను చూస్తుంటే రేడియో కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం రీచ్ అయ్యే పద్ధతిలో కానీ ఇప్పుడు టెక్నాలజీ వాడుకొని కంటెంట్ కూడా, ఎందుకంటే రీల్స్ వచ్చిన తర్వాత అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఇదివరకు లాగా మనం గంటలు గంటలు ప్రోగ్రాంలు పెట్టినా ఇంటర్వ్యూలు పెట్టినా చేయరు. ఎంత షార్ట్ మెసేజ్, పబ్లిక్ సర్వీస్ మెసేజ్ అంటాం, 30 సెకండ్స్, 1 మినిట్, ఇలాంటివి మంచి మెసేజెస్ మనము రేడియో ద్వారా ఇస్తే యంగ్స్టర్స్ కూడాను క్యాచీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్, అండ్ హోప్ దిస్ విల్ కంటిన్యూ.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు పోనంగి రఘువీర్ గారు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోనంగి రఘువీర్ ఐఎఫ్ఎస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువన చంద్ర, సంగీతం దేవా.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం జయం మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు. అలాగే మల్కాజ్గిరి నుంచి రవికుమార్, రమాదేవి, రేష్మాదేవి ఇంకా గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో జయం మూవీ నుంచి వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? భూదాన్ పోచంపల్లి నుంచి రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8090314020కు సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్యా మూవీ నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. జీడ్ మెట్ల నుంచి కరీముల్లా, నస్రీన్ ఇంకా రుహీనా, అలాగే కాచిగూడ నుంచి వీరేందర్, మీనాక్షి, చామంతి, బాగుందండి మీ పేరు, చందన, నిఖిల్, దేవాంజీ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, బేగంపేట నుంచి వెంకటేష్ యాదవ్, సునీల్, రాజ్ కుమార్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం ఆర్యా మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. చెన్నకేశవరెడ్డి సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ గజ్వేల్ నుండి మెసేజ్ చేస్తున్నారు సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్. ఇంకా లంగరాజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా గంగా భవానీ, నాగరాజు, రవిశంకర్, రజిత, అగస్త్య మెసేజ్ చేస్తున్నారు జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ నుంచి. ఇంకా ఇదే పాట కోసం భువన్గిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఈ పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ అండ్ స్టూడియో క్లాక్ లో టైం 10:55 క్రాస్ చేసి 30 సెకండ్స్ అయింది కాబట్టి మెల్లిగా ఇంకా మనం ఈ ప్రోగ్రామ్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ మనం ఇలా మాట్లాడుకుంటుంటూనే మీ నెక్స్ట్ ఎనర్జెటిక్ ఆర్జే రంజిత్ కూడా వచ్చారు. హాయ్ రంజిత్.
1: హాయ్ హాయ్ భవానీ, ఎలా ఉన్నారు?
0: నేను సూపర్ గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ సూపర్. అసలు ఈ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్స్ టైటిల్ ఎలా పెట్టారో కానీ ఆ సాంగ్స్ వినుకుంటూ వచ్చాను నేను.
0: కరెక్ట్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, వాట్సాప్ లో అసలు మన లిజనర్స్ జోష్ ఎలా ఉందంటే అసలు నాకు పాస్ అయిపోతుంది ఆ జోష్ అండ్ ఐమ్ ష్యూర్ మీకు కూడా అంతే ఎనర్జీ వస్తుంది.
1: ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు రిక్వెస్ట్ చేసేది.
0: Yes.
1: అండ్ అదే కంటిన్యూ చేస్తూ ఇంకా 90s 80s అని ఇంకా నెక్స్ట్ ఉంది సెగ్మెంట్ నేను ఇప్పుడు చెప్పను. ఇంకొక 4 మినిట్స్ ఉంది అనుకుంటాను మరి నాకు.
0: వావ్ అయితే చాలా చాలా మంచి సాంగ్స్ అది రెడీ పెట్టుకుని వచ్చినట్టున్నారు. మా లిజనర్స్ అయితే ఫుల్ గా రెడీగా ఉన్నారు మీరు ప్లే చేయబోయే సాంగ్స్ కి. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవేళ తీవ్రమైన వడగాలుపులు వీస్తాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం మరింత

పెరగనుందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలు సాగు చేయాలని, పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను మంత్రి నిన్న ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ జరిగిన ఫాల్టా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి దేవాంశు పాండా ఆధిక్యత కనబరుస్తున్నారు. తొలి రౌండ్లోనే ఆయనకు 9534 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రజాకు 225 ఓట్లు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కు 210 ఓట్లు పోలయ్యాయి. వీబీజీ రామ్జీ చట్టం ముసాయిదా నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను కోరుతోంది. వచ్చే నెల 21వ తేదీలోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలియచేయవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెడుతున్న విషయం శ్రోతలకు తెలుసు. కాంగోలో ఎబోలా రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదు కాగా అందులో 204 మంది మరణించారు. భారతీయ పౌరులెవరూ కాంగో దేశానికి ప్రయాణించవద్దని భారత ప్రభుత్వం సూచన జారీ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 మొదటి మ్యాచ్ జరుగుతుంది. పిన్న వయసులోనే వింబుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలుచుకున్న టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ లో ప్రధాన ఆకర్షణ కాగా, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ 1 అరియానా సబాలెంక ఫేవరెట్ గా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. ముంబైలోని వాంకెడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడీ క్లాక్ లో సమయం 11:04. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచన.

వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇంతకీ ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? ఏంటి రంజిత్, సండే రోజు నాకు ఇష్టమైన 1980s అండ్ 90s సాంగ్స్ కదా అనుకుంటున్నారా? అయితే మీరనుకున్నదే కరెక్ట్, మీరే కరెక్ట్. సో మరి ఈ షోలో ప్రతి పాటకి ఒక జ్ఞాపకం ఉంటుంది. కొన్ని సాంగ్స్ మనల్ని ప్రేమలో పడిస్తాయి, మరికొన్ని సాంగ్స్ చైల్డ్హుడ్ కి తీసుకెళ్తాయి. మరి మనకొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే మనకి దూరమైన వాళ్ళని గుర్తు చేస్తాయి. అందుకే గుర్తుకొస్తున్నాయిలో ఇలాంటి పాటల కాంబినేషన్ సాంగ్స్ అన్ని

0: బృందానికి. మీరు రెడీ అయిపోతే నేను కూడా రెడీగా ఉన్నాను. మీ ఆచరంజిత్, మీరు వింటున్నారు ఆకాశవాణి యుద్ధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఇలాంటి పాటలు ఇప్పుడు కానీ వస్తేనా స్కిప్ కొట్టకుండా సైలెంట్ గా కళ్ళు మూసుకొని వింటాం కదా. ఎందుకంటే అప్పటి మ్యూజిక్ కి ఆటో ట్యూన్ లేదు కానీ సోల్ ఉంది. మరి ఆలస్యం చేయకుండా మరొక పాట విందాం. ఒక చిన్న ప్రే

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Romano Generangeni. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మంచి మంచి పాటలు వింటున్నాం కదా. చాలా మంది అంటుంటారనమాట, ఈ ప్రపంచంలో మానసిక ప్రశాంతత దొరికేది కేవలం సంగీతంలోనే, ఇలాంటి పాటలు వింటే నిజంగా సంపూర్ణమైన ప్రశాంతత దొరుకుతుంది అని. మరి అటువంటి మాటల్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందా? నిజమేనా? ఎందుకంటే సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మనకి తెలిసిన మన తెలుగు సంగీతంలో, తెలుగు సినీ సంగీతంలో ఎన్నో అద్భుతమైన పాటలు. మరి అలాంటి పాటలన్నీ వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలు. తర్వాత పాట సూత్రధారులు సినిమా నుండి ఎస్పీ శైలజ ఆలపించిన జోలా జోలమ్మ జోలా అంటూ వచ్చేస్తుంది. మనందరి కోసం స్టేడియం

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

స్టోరీ క్లాప్ లో 11:25 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి తర్వాతి పాట అభినందన సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చానికి ఆలపించిన రంగులలో కలువనే ఈ పాటను విందాం. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాటల్లో ఇది ఒకటి, మనం తప్పకుండా రాసుకోవచ్చు. మరి అలాంటి పాటలకి కొదువే లేదు, ఎందుకంటే కేరఫ్ అడ్రస్ వివిధ భారతి, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. స్టేట్యూన్

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్టడీ క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 11:30 and 33 seconds అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటారు, వింటున్నారు. మే నెల చూడ్డానికి ఒకే అక్షరం, కానీ ఆ నెలలో ఎండ ప్రభావం ఎంతో ఎక్కువ కదా. ఎందుకంటే హీట్ వేవ్ అని, రెడ్ అలర్ట్ అని ఇలాంటివి మే నెలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం. సమ్మర్ ని ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ విపరీతమైన ఎండని మాత్రం భరించడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? చాలా కష్టం కదా. ఇలాంటి సమయంలో నైరుతి ఋతుపవనాలు అప్పుడే వచ్చేసాయా అని అందరూ అనుకునే ఈ చల్లని పాట మన కోసం వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ సినిమా నుండి. ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు, లేదంటే ఎలాగూ ఆ టైటిల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మరి ఇలాంటి పాటల కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గుర్తుకొస్తున్నాయిలో తర్వాత పాట ఏంటో తెలుసా? కొబ్బరిబొండం సినిమా నుండి కేఎస్ చిత్ర గారు ఆలపించిన అందాల మేఘమాల అనే ఈ పాటను విందాం. భువనచంద్ర గారు రాశారు, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట తప్పకుండా వినాల్సిందే. వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి
2: అవును, మరి నీకు గుర్తుకొస్తున్నాయా? అదేనండి, క్యాసెట్ లో ఏ సైడ్ ఏమో లవ్ మే లేడీస్ ఉంటాయి, బి సైడ్ ఏమో మనకు నచ్చిన పాటలు, మాస్, డాన్స్, ఎనర్జెటిక్ ట్రాక్స్ అన్ని పెట్టుకునేవాళ్ళం కదా. మరి లేట్ చేయకుండా క్యాసెట్ ని తిప్పేద్దామా? మరి క్యాసెట్ తిప్పినాక వినే పాట ఏంటో తెలుసా? మణి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన చక్రవర్తికి అంటూ మణి గురించి పాడిన పాట. ఇది ఎప్పుడో వచ్చినా గానీ ఈ మణికి రిలేటెడ్ కాబట్టి అది ఎప్పుడూ ఆప్ట్ అవుతూనే ఉంటుందంట. నిజమేనా లేదా విందాం. మరి లేట్ చేయకుండా స్టేడియం.
3: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మణి. మణి అమ్మ

0: వాట్ ఎ ఫెంటాస్టిక్ సాంగ్ కదా. మరి ఇలాంటి సాంగ్స్ ఇంకా ఉన్నాయి, వింటూ ఉందాం ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 1980s 90s జనరేషన్ ఎంత లక్కీ అంటే సాంగ్స్ ని సెర్చ్ చేసి వినలేదు, వచ్చే వరకు వెయిట్ చేసి వినేవాళ్ళు. పాటలోని ప్రతి పదం అర్థం తెలుసుకుని మరీ వినేవాళ్ళు, అందుకే వాటి విలువ ఇంకా ఎక్కువ. ఓల్డ్ ఈస్ గోల్డ్ అని అర్థమయ్యేది ఓన్లీ వెన్ వి బికమ్ ఓల్డ్ అని అంటారా, లేక మీ ఒపీనియన్ ఏంటి? వాట్సాప్ కూడా చేయొచ్చు మరి మీ అభిప్రాయాన్ని. మరి ఇప్పుడైతే

గులాబీ సినిమా నుండి నాగూర్బాబు అండ్ గాయత్రి పాడిన బీట్ ఇన్ మై హార్ట్ అనే సాంగ్ వచ్చేస్తుంది. పాట చాలా మందికి చాలా చాలా చాలా ఇష్టం, చాలాసార్లు వినే ఉంటారు, లేదంటే ఇప్పుడు మళ్ళీ విందాం. స్టేడియం

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. జ్ఞాపకం విలువైంది కదా, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాని క్షణాలను మన ముందుకు తీసుకొస్తుంది, నవ్విస్తుంది, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తుంది. కానీ ప్రతి జ్ఞాపకం మన జీవితానికి ఒక గుర్తు, ఒక పాఠం, ఒక అనుభూతి. చూసారా, ఇలా ఎవరిని వారి గతం గురించి కదిలించినా అది ఒక కవిత్వమే అవుతుందన్నమాట. మరి అందుకే లేట్ చేయకుండా ఇంకొక పాట కూడా వచ్చేస్తోంది మన కోసం. భారతీయుడు సినిమా నుండి పచ్చని చిలుకలు అంటూ కేజేఎస్ దాస్ గారు ఆలపించిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఫ్రీక్వెన్సీ మారచ్చు, కాలం మారచ్చు, కానీ మంచి పాటలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆ విషయానికి వస్తే వివిధ భారతిలో వచ్చే ప్రతి పాట మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇవి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇందాక సూపర్ సాంగ్ విన్నారు కదా. మరి ఇంతకీ చాలా మంది సమాధానం ఏంటి, మీ ఉదయాన్నే ఎవరి ముఖం చూశారు అని అడిగిన దానికి చాలా మంది ఆన్సర్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ అనే అంటారు కదా. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన చేతిలో ఇమిడిపోయే ఆ 5 అంగుళాల స్క్రీన్ మన జీవితాలని శాసిస్తుందంట. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే, డిజిటల్ మైండ్ఫుల్నెస్. అంటే టెక్నాలజీని మనం వాడుతున్నామా లేక టెక్నాలజీ మనల్ని వాడుతుందా అనే సందేహం కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు, మనం సెల్ ఫోన్ కానీ లేకపోతే డిజిటల్ వస్తువులు ఏవి వాడుతున్నా కానీ కదా. మరి తెలుసుకుందాం మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. వచ్చేస్తుంది వెంకీ సినిమా నుండి కార్తీక్ అండ్ సుమంగళి పాడిన ఆ నగనగా కథల అంటూ మనందరి కోసం.

ఎంత మీనింగ్ఫుల్ లిరిక్స్ కదా. ఇలాంటి పాటలు ఇంకా ఉన్నాయి, తప్పకుండా విందాం. మరి తర్వాత అసలు మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేయని రోజు ఉండదు కదా. అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ వెకేషన్ ఫొటోస్ కానీ, వాళ్ళు కొత్తగా అనుకున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ చూసి మన జీవితం ఇంతేనా, మేమిప్పుడు అలా ఎంజాయ్ చేస్తాం అని అనిపిస్తుందా, అనిపించే ఉంటుంది. దీనే కంపారిజన్ ట్రాప్ అంటారంట. అంటే ఎదుటి వాళ్ళ రియల్ జీవితాన్ని చూసి మన రియల్ జీవితాన్ని పోల్చుకుని బాధపడటం. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు చెప్పండి. సోషల్ మీడియా అనేది ఒక ఎడిట్ చేసిన ప్రపంచం. అందులో అంటే అందులో అసంభవం అంటే ఇంపాసిబుల్ అనుకున్నవన్నీ పాసిబుల్ అవుతాయి. అక్కడ అందరూ అందంగా ఆనందంగానే కనిపిస్తారు. కానీ బీటీఎస్ బిహైండ్ ద స్క్రీన్ చూసినట్టయితే ఆ స్క్రీన్ వెలకాల ఉండే ఆ ఒంటరితనం లేదంటే ఆ బాధ మనందరికీ కనిపించవుగా. మన ప్రశాంతత అనేది వేరే వాళ్ళ లైక్స్ కమెంట్స్ మీద డిపెండ్ అవుతాయంటారా. చూద్దాం ఒకసారి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్కి పంపించండి. మీ ఒపీనియన్ కరెక్టా కాదా, లేదా మీ ఒపీనియనే కరెక్టా, లేదా ఎటువంటి అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుందా అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటా సినిమా నుండి, శంకర్ మహాదేవన్ పాడిన బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్ మనందరి కోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: డిజిటల్ మైండ్ ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ షోలో. మరి మనలో చాలా మందికి ఒక భయం ఉంటుందని, దాన్ని ఫోమో అంటారంట తెలుసా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే ఏదైనా అప్డేట్ మిస్ అవుతుందానో, లేకపోతే ఎవరో ఏదో అన్నారేమో అని పదే పదే ఫోన్ చూడడం, నోటిఫికేషన్ వచ్చిందని, ఇంకా చెప్పాలంటే అసలు మెసేజ్ రావట్లేదేంటి, అసలు నా ఫోన్ సైలెంట్ గా ఉందేంటి, ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో రకరకాల మూడ్స్ తో మనం ఎప్పుడు ఆ సెల్ ని పట్టుకోవాలి, ఆ మొబైల్ ని ఏదో ఆపరేట్ చేయాలి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే నేను ఇవాళ మీకు ఇంకో కొత్త పదం పరిచయం చేస్తాను, ఏంటంటే అదే జోమో, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఆ ఫోన్ పక్కన పెట్టి బయట వర్షాన్ని చూస్తూ కాఫీ తాగడం కానీ, లేదా ఫోన్ ముట్టుకోకుండా అప్పుడు అంటే ఫ్రెండ్స్ అందరం ఫోన్ చేసుకుని మెసేజ్ చేసుకుని అరే ఎక్కడున్నారు వస్తున్నారా కలుద్దామని చెప్పేసి తీరా కలిశాక ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోవడం. మరి అంటే ఏంటి అసలు అలా ఈ జోమో అంటే ఏంటంటే, ఫోన్ ముట్టుకోకుండా మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్ని అరే ఏం చేస్తున్నావు ఏంటి అంటూ ఇలా మనసారా మాట్లాడడం అనమాట. ఆ అప్డేట్ మిస్ అయినా మంచిదే కానీ మన మా మనశ్శాంతి ముఖ్యం అనుకోవడమే జోమో అనమాట. ఇలా ట్రై చేయండి, ఇవాళ రాత్రి పడుకునే ముందు ఒక గంట ఫోన్ పక్కన పెట్టేయండి, ఆహా ఎంత హాయిగా నిద్ర పడుతుందో కదా. సో మన ఇంతసేపు మనం అడిగిన దానికి శ్రోతలు కూడా స్పందిస్తున్నారనమాట. ఏమని అంటే, మీరు చెప్తున్న మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాము, కేవలం రీల్స్ లో కనిపించేవన్నీ నిజాలు కావు, అలాంటి వాటిని చూసి మనం మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు, ఎందుకంటే ఊహలెప్పుడు నిజాలు కావు కాదా అని అంటున్నారనమాట. ఇబ్రాహీంపట్నం నుంచి అరుణ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ వర్డ్స్ చెప్పారు. ఇక జీడివిత్త నుండి నస్రీన్ గారు మెసేజ్ పంపించారు, నేను ఉదయం లేవగానే నా చేతులు చూసుకుంటాను మొబైల్ కాదు అంటూ, సూపర్ అండి. ఇంకా టైం చూస్తాను నేను పొద్దున్నే లేవగానే అంటూ మెసేజ్ పంపించారు కృష్ణకుమార్ గారు ఖమ్మం నుండి. రైట్ గా మంచి మంచి ఆన్సర్ చెప్తున్నారు. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, బొమ్మరిల్లు సినిమా. ఆ బొమ్మరిల్లు సినిమాలోని పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి. ఆ న్యూస్ తర్వాత మనం మళ్ళీ మన డిజిటల్ మైండ్ ఫుల్స్ గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. అప్పటి వరకు వింటూనే ఉండండి దిస్ బ్యూటిఫుల్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ బొమ్మరిల్లు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తూ, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దివాంశు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దివాంశు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోనూ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. బీబీ జీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సీ, ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్ కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గాని చికిత్స పద్ధతులు గాని అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఎబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఇవాళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్ లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లు ఆడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ వన్ అరియానా సబలింకా కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అధికారంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

టుడే క్లాక్ లో సమయం 12:41 అవుతుంది. మనం ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, మరొకసారి గుర్తు చేయాలా, డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి అండి. సో అయితే అంత బానే ఉంది కానీ మరి ఈ డిజిటల్ మాయలోంచి బయటపడటానికి దారి ఏదైనా ఉందా అంటే కొన్ని సింపుల్ టిప్స్ తో మ్యాక్స్ బయటపడొచ్చు అంట. అంటే ఆల్రెడీ భయపడిపోతున్నాం కదా, మరి ఏమవుతుందో అని అందుకే భయం వచ్చింది అనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే నో ఫోన్ జోన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ. అంటే డైనింగ్ టేబుల్ కానీ మనం పడుకునే బెడ్రూమ్ లో కానీ అసలు ఫోనే వాడద్దు అనే రూల్ పెట్టుకోవాలంట. అండ్ ఇంకా నోటిఫికేషన్స్ క్లీనప్, అంటే అవసరం లేని గ్రూప్స్ కానీ లేకపోతే యాప్స్ కానీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయాలి. ఆ సౌండ్ వినగానే మన మెదడులో ఒక ఆందోళన, అరే ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారబ్బా, ఆ ఫ్రెండ్ మెసేజ్ చేశాడా, అప్పుడు నా ఫోటోకి లైక్ చేశాడా, ఇలా అనుకుంటూ పోతే. అండ్ లాస్ట్ ఏంటంటే గ్రే స్కేల్ మోడ్ అనమాట, అంటే మన ఫోన్ స్క్రీన్ ని బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజ్ చేసి చూడండి, అసలు మనకి వాడాలనిపించదు కూడా. ఎందుకంటే కలర్ఫుల్ గా నోటిఫికేషన్ అంటే కలర్ఫుల్ గా మన స్క్రీన్ సేవర్స్ కానీ లేకపోతే వాల్ పేపర్లు కానీ ఇలాంటివి ఉంటే అరే ఇంకేం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అదే బ్లాక్ అండ్ వైట్ లో ఉందనుకోండి అసలు మనకి నచ్చనే నచ్చదు. సో అలా ట్రై చేస్తే డెఫినెట్ గా మనకి వాడాలనిపించదు అంట. అండ్ టెక్నాలజీ మనకి హెల్ప్ చేయాలి కానీ అది మన టైం ని కిల్ చేయకూడదు కదా. ఇంకా ఈజీగా అర్థమయ్యేలా ఒక చిన్న కథ ఉంది, ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. గజిని సినిమా నుండి కార్తీక్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: 12:49 and 30 seconds exact ga study clock lo avutundi mari mani ee roju digital mindfulness gunchi maatladutunnam topic mari intaki oka katha cheptanu ani cheppanu kada aa katha entante daily office nundi intiki raagane phone lo munigipoye vaalla daddy ni oka prashna adugutadu vaalla abbai emani daddy నీ ఫోన్ కి నెలకి ఎంతకి రీఛార్జ్ చేస్తావు అంటే అప్పుడు వాళ్ళ డాడీ 1000 రూపాయలు అవుతుందిరా అంటే అవునా అయితే పర్లేదు ఆ పిల్లాడు ఏమంటాడంటే నాన్న నా పిగ్గీ బ్యాంక్ లో 1000 రూపాయలు ఉన్నాయి ఇవి తీసుకుని నీ నెల ఈ నెల మొత్తం ఫోన్ చూడకుండా నాతో ఆడుకుంటావా అని అడుగుతాడంట మరి అలా అడిగినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది అంటే మనం సంపాదించేది మన వాళ్ల కోసమే అయినప్పుడు వాళ్లకు మనం సమయం కేటాయించలేనంత బిజీగా ఉండటం అవసరమా అని ఆ తండ్రికి ఖచ్చితంగా అనిపించే ఉంటుంది కదా వింటున్న మనకే అనిపిస్తున్నప్పుడు అది వాళ్లకి ఆ డాడీకి అనిపించడంలో తప్పులేదు కదా మరి దీని గురించి కూడా ఆలోచిద్దాం ఒకసారి ఏమంటారు ఇప్పుడైతే ఒక మంచి పాట వస్తుంది పరుగు సినిమా నుండి సాకేత్ పాడిన పాట నమ్మవేమో గాని నిజంగా ఇలాంటి విషయాలు కూడా నమ్మలేకపోతామా లేకపోతే ఏమో అర్థం కావట్లేదు నాకైతే మీరేమంటారో ఆన్సర్ చూద్దాం మీ వాట్సాప్లో

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: 12:55 ఇప్పుడే 56 అయింది స్టడీ క్లాక్ లో. మనం వింటున్నాం ఏదో టాపిక్ కదా, డిజిటల్ మైండ్ఫుల్నెస్. అసలు మనం తెలుసుకున్నది ఏంటంటే స్మార్ట్ ఫోన్ కంటే మన స్మైల్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడున్న అవసరాల ప్రకారం డిజిటల్ ప్రపంచంలో ఉండాల్సిందే, కానీ అక్కడే ఉండిపోవద్దు. అసలు జీవితం వేరు, అసలు డిజిటల్ వరల్డ్ అంతగా ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో ఎంత బాగా ఉండేవాళ్ళం కదా. డిజిటల్ వరల్డ్ లో కనెక్ట్ అవ్వడం మంచిదే, కానీ మనసుతో రీకనెక్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. స్క్రీన్ టైం కంటే సెల్ఫ్ టైం కి కూడా మనం కొంత టైం ఇద్దాం, మైండ్ఫుల్ గా ఉందాం, పీస్ఫుల్ గా జీవిద్దాం. ఏమంటారు, స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ స్టే మైండ్ఫుల్. ఇది ఇవాళ మనం తెలుసుకున్న డిజిటల్ మైండ్ఫుల్ అనే డిజిటల్ మైండ్ఫుల్నెస్ అనే టాపిక్.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. పంజా సినిమా నుండి హరిచరణ్ అండ్ శ్వేతా పండిట్ పాడిన ఎలా ఎలా అంటూ ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. జూన్ 1వ తేదీ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజిన్గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. నిన్న జరిగిన సమావేశంలో మంత్రివర్గం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,50,000 మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 గృహ ప్రవేశాలు జరుగుతాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 LIG ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, స్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పునాదులు పూర్తయి గోడలు, స్లాబు పడని ఇళ్లకు 3,00,000, గోడలు పూర్తయి స్లాబు నిలిచిపోయిన ఇళ్లకు 2,00,000 చొప్పున అందించనుంది ప్రభుత్వం.
1: ఇందిరమ్మ ఇళ్లు 2వ విడత జూన్

0: గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలోని పర్యాటక రంగాభివృద్దికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డిపిఆర్లను సమర్పిస్తే ఎలాంటి జాప్యము లేకుండా అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలు జారీ చేయనుందని, ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
1: ప్రమోషన్ ఆఫ్ టూరిజం, ఇట్ హెల్ప్స్ ఆల్ ది ఇండస్ట్రీ సైమల్టేనియస్ గా రాష్ట్ర ఎకానమీ, ఇట్ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ ఇన్ ది ప్రజెంట్ స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ ద నేషన్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సో గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్, కమ్ అవుట్ విత్ యువర్ ప్రపోజల్స్. రీసెంట్ గా బ్రాట్ అవుట్ ఎ న్యూ టూరిజం పాలసీ, వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్.
0: మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించాలని రైతులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను నిన్న మంత్రి ప్రారంభించారు. డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఎస్బీఐ సిఎస్ఆర్ నిధుల సాయంతో అభివృద్ది చేసిన రోబోటిక్స్ అండ్ సెన్సార్ బేస్డ్ ప్రయోగశాలను సందర్శించారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే కొన్ని రోబోలను అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ఆధునిక టెక్నాలజీని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యాభివృద్ది కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేస్తున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్లో స్కూల్, జూనియర్ కాలేజీ నిర్మాణానికి 19 కోట్లు, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధునీకరణ, ఇంటర్ తరగతి గదుల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఒక ఫౌండేషన్ వెచ్చించనుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం 50 కోట్లను మరో గ్రూప్ ఖర్చు చేయనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సుభాష్ నగర్ మండల పరిషత్ స్కూల్లో ప్రీ ప్రైమరీ 6-7 తరగతుల కోసం 12 కోట్లను ఒక ప్రైవేట్ హాస్పిటల్ భరించనుంది. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. రాత్రి సిద్దిపేట ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిపోకుండా రాత్రిపూట తప్పనిసరిగా ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని, ధాన్యం కొట్టుకుపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. సిద్దిపేట మార్కెట్లోనూ, జిల్లా వ్యాప్తంగానూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. మిల్లుల్లో దిగుమతికి జాప్యం జరుగుతుండటంతో గోదాం, ఏఎంసీ షెడ్లలో ధాన్యం దిగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందక్కర్లేదని, సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ధాన్యం నిల్వ ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లిలో వ్యవసాయ మార్కెట్ గోదాములను పరిశీలించిన ఆయన, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం తరలింపు, నిల్వ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ధాన్యం దెబ్బతినకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. గోదాములకు వచ్చే ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకుని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని, రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్ర, పోలీస్ కమిషనర్ గౌజాలం, రాత్రి ఒక

రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేశారు. గంగాధర మండలం గట్టు బుత్కూర్ గ్రామంలోని జానకీరామ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు వెళ్లి ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా జరగడానికి మరింతమంది కూలీలను ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన వలస కూలీలతోనూ కలెక్టర్ ఎస్పీ మాట్లాడారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మణుగూరు, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపహాడ్, చుంచుపల్లి, పినపాకలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 20 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ రికార్డైంది. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న హెచ్చరికలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐస్ అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య శాఖాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జూన్ 1వ తేదీ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్ గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణ రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20:36.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృత

ఆకాశవాణి వివిధభారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 2:00 లో సమయం 1:21 దాటి ముందుకు వెళ్తుంది. మనందరికీ తెలుసు ఇంకా రెడీగా ఉన్నారు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు షో టైం అని నాకంటే ముందే వాట్సాప్ లో మెసేజెస్ పంపుతున్నారు. అలాగే ఇవాళ సరదాల సండే కాబట్టి ఇంకా కాస్త తీరుగ్గా కూడా ఉండుంటారు చాలా మంది. మరి ఇంతకీ ఏంటి ప్రశ్న, మీ ప్రశ్న ముందా లేకపోతే నా ఆన్సర్ ఇచ్చేయాలా అన్నంత కాన్ఫిడెన్స్ తో ఉంటారనమాట. అంత ఏమంటారు ఆ ఎంతూజియాజం, ఆ ఇంట్రెస్టింగ్ అనేది చాలా అభ్రపరుస్తుంది మమ్మల్ని. సో డెఫినెట్ గా మరి ప్రశ్న మొదలెడదామా. షో టైం కి స్వాగతం, నేను మీ ఆర్జే రంజిత్. మరి మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి పెట్టాను, వాటితో పాటు మధ్య మధ్యలో మాటలు, మా ప్రశ్నలు, మీ సమాధానాలు. ఆహా, సమయమే తెలియదు ఇంకా 2 గంటల వరకు. రైట్, లేట్ చేయకుండా మరి ఇవాల్టి షో టైమ్ లో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న అభిలాష పరక్ ఇవిడ, ఆవిడకి రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ప్రకటించింది అనమాట. నిజంగా చాలా సంతోషం, మన భారతదేశానికి ఎంతో గర్వకారణం కూడా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈవిడ కంటే ముందు ఈ అవార్డు సంపాదించుకున్న ఇద్దరు ఉన్నారు, వాళ్ల పేర్లు ఏమిటి? ఈ ప్రశ్నకి ఆన్సర్ గనక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా 0402324084 నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సమాధానాన్ని. సో ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను, ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న అభిలాష బరక్ ఈవిడికి రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ప్రకటించారు. మరి ఈ అవార్డు ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు సంపాదించుకున్నారు, మరి వాళ్ళ ఇద్దరి పేర్లేంటి? మరి ఈ సమాధానం మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి మీ ఊరు, పేరు, మీ సమాధానం పంపించండి. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ రెడీగా ఉంది, వినేద్దాం. స్టేడియం

ఎస్ బ్రదర్ సినిమా అంటే ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇలాంటి సాంగ్స్ ఇంకా విందాం. మరి ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు మెల్లమెల్లిగా వస్తున్నాయి, మరి ఆన్సర్లు కరెక్టా కాదా అనేది నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను. సో కొందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఇంకొందరు కొంచెం అటు ఇటుగా పంపిస్తున్నారు. నో ప్రాబ్లం, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను ఈసారి. ఈ ఒక్కసారి ఈ విన్న తర్వాత మళ్ళీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న అభిలాష భరత్ గారికి రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు వచ్చిందనమాట. అయితే ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు కూడా వచ్చాయి, మరి ఆ ఇద్దరు పేర్లు ఏంటి అని అడిగాను. సో కొంతమంది చాలా మంది కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు, మరి ఇంకా ఇప్పుడు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆన్సర్ పంపించాలంటే మీ ఊరు పేరు టైప్ చేసి మీ ఆన్సర్ ని పంపించేసి 0402324085 నంబర్ కి వాట్సాప్ పంపించేయండి. డెఫినెట్ గా ఈ పాట తర్వాత నేను ఆ ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే కార్తిక్ పాడిన కోటి కోటి అంటూ వస్తుంది ఈ సూపర్ హిట్ నెంబర్. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా నుండి మనందరి కోసం.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

స్టోరీ క్లాక్ లో 1:36:25 అవుతుంది. షో టైం వింటున్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా పంపించిన వారు రవికుమార్ అండ్ రమాదేవి ఫ్రమ్ వల్కాజ్ గిరి. వీరితో పాటు చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనిత ఫ్రమ్ గజ్వేల్ అండ్ ఇంకా మనకి కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ శర్మ జనగాం నిజామాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు రేణుక గోపరాజు కడప నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు చాలా చాలా ఆన్సర్లు వచ్చాయి. ఇంకా మామ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, జాప భూమేశ్వర్ ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి మంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్, ఇంకా కళ్యాణ్ సింగ్ బిపిన్ రావత్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా రామ్ చరణ్ రామ్ ప్రసాద్ సుగుణ షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా చాలా మంది పంపిస్తూనే ఉన్నారు. ఇంకా మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాల్సిన టైం కూడా వచ్చిందనమాట. సో 2019లో మేజర్ సుమన్ గవానీ, అలాగే ఇంకా 2023లో మేజర్ రాధిక గారికి వచ్చిందనమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి 1:37 అవుతుంది కాబట్టి ఇంకో ప్రశ్నకి మేమంతా సిద్ధం, ఇంకా ఆన్సర్ ఇచ్చేస్తామని చెప్పి రెడీగా ఉన్నారు. మరి ఈసారి కొంచెం అంటే ఎవరో అంటుంటారనమాట మన లిజనర్స్, ఇలాంటి వాటికంటే సినిమా వాళ్ళకి చాలా పట్టుంటుంది. సో సినిమా ప్రశ్నలు అయితే వాళ్ళు ఈజీగా అవలీలగా చెప్పేస్తారు అంటున్నారు.

మరి చూద్దాం. మరి మాయాబజార్ సినిమా అనగానే ఎంత గొప్ప సినిమా మనందరికి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రశ్న ఇప్పుడు. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ ఊరు పేరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ పంపించేయండి. ప్రశ్న మరొకసారా? ఓకే. అయితే మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు? ఆన్సర్ తెలిసినట్టుంది, ఆన్సర్లు వచ్చేస్తున్నాయి టకటకటకటక. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. ఎవడు సినిమా నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్. స్టే ట్యూన్డ్.

సో మనం అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అని అడిగాము. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్తో పాటు రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే ఈసారి మీరు మీ ఆన్సర్ని మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. నేను డెఫినెట్గా ఇదిగో ఈ పాట తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అవన్నీ రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే గోవిందుడు అందరి వాడేలే సినిమా నుండి హరిహరన్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంకొక సాంగ్ కూడా రెడీగా ఉంది. మరి ఆ పాట కంటే ముందు మనం ప్రశ్న అడిగాము, ఆ ప్రశ్నకి సమాధానాలు వచ్చాయి. మరి ఆ సమాధానం ఏది కరెక్ట్ ఏది రాంగో తెలుసుకుందాం. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు కృష్ణకుమారి ఖమ్మం నుంచి పంపించారండి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు బాలకృష్ణ నర్సంపేట నుండి పంపించారు. ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా రకరకాల ఆన్సర్లు పంపించారు. కొండారెడ్డిపేట సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు కొండారెడ్డి గారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుండి. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనిత ఫ్రమ్ గజ్వేల్. ఇంకా కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలా మంది రకరకాల ఆన్సర్లు పంపించారనమాట. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అని కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అంటే మాయా రూపంలో శశిరేఖ రూపంలోనే వెళ్తాడనమాట. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు చాలా మంది, థ్యాంక్ యూ. అండ్ ఇంకా మనకి స్టూడియో క్లాక్ 150 అవుతుంది కాబట్టి ఇంకో 10 మినిట్స్ లో ఇంకో ప్రశ్న రెడీగా ఉంది. అది కూడా మీ అందరికీ ఇష్టమైన సినిమాలకి సంబంధించిన ప్రశ్నే. పాతాళ భైరవి చూడగా మరింకొక అద్భుతమైన సినిమా తీసుకున్నాం. మరి పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ నాకు తెలుసు. మీరు ఆన్సర్ కరెక్ట్ గా పంపిస్తారు ఇప్పుడే. సో ఈ పాట తర్వాత నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను. మరి ఇంతకీ ప్రశ్న మరొకసారి, పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి, గ్రామం పేరేంటి? మీ కనుక ఆన్సర్ తెలిసినట్టయితే మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్ కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్డ్.

రైట్, మరి సూపర్ హిట్ నంబర్ విన్నాం. మరి తర్వాత మనం అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి అని అడిగాను. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ నేను ఇప్పుడే చదివేస్తాను. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జిబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుండి బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించారు జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా బిజులి వెంకటేష్ శ్యామల కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ. ఇంకా ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి మేడంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సతీష్ శాంతి రిషిత రామరాజ్ నగర్ హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఇదే ఆన్సర్ మధుసూదన్ రెడ్డి ఫ్రమ్ అనంతపూర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఉజ్జయిని అనే గ్రామం అన్నమాట. కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు మన షో టైం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే 1:56 అవుతుంది టైం. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది అంతరిక్షం సినిమా నుండి, హరిణి యాజన్ సరిపడిన సమయం అంటూ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:33.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి శక్తిశీలిలో హ్యూమన్ కంప్యూటర్ అని పిలుచుకునే అనితర సాధ్యమైన ప్రతిభామూర్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరామే? ఆమె అపూర్వ మేధాశక్తి ఎలాంటిది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇవాల్టి శక్తిశీలి వినాల్సిందే. మరి మొదటగా 100% లవ్ సినిమా నుండి రంజిత్ అండ్ శ్రీరామ్ పాడిన అహోబాలు అంటూ పాట మనకోసం.

మరి పాటలో బాలు గురించి అంత గొప్పగా చెప్పారు కదా, అది సినిమాలో బాలు గొప్పదనం గురించి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించో తెలుసా? శకుంతలాదేవి. ఈ మాట వినగానే హ్యూమన్ కంప్యూటర్ అనే మాట అందరి మనసులో మెదులుతుంది. ఎలాంటి చిక్కు లెక్కలనైనా అవలీలగా సెకండ్లలో సాల్వ్ చేయగల అసాధారణ ప్రతిభామూర్తి ఆవిడ. అసలు ఆడవారి మెదడుకి లాజిక్ అర్థం కాదని, వారు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం ప్రదర్శించలేరని ప్రకటించే మనస్తత్వ శాస్త్రవేత్తల మనస్తత్వ లోపాలని ఎత్తిచూపిన ఈ అసాధారణ మహిళ ప్రపంచంలోనే ఓ సంచలనం.

శక్తిశీలు వింటున్నాం కదా ఈరోజు. మరి శక్తిశీలు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో మాట్లాడుకుంటున్నామో కూడా తెలుసు మనకి. ఎందరో గణిత మేధావుల వారసత్వాన్ని శకుంతల అందిపుచ్చుకున్నారు. లెక్కల్లో భారతీయుల శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు. బెంగళూరులో ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన శకుంతల పసి వయస్సు నుండే అంకెలతో ఆడుకునేవారంట. ఈ అంకెలతో ఆట వెనుకున్న ఆ జ్ఞాపక శక్తిని గుర్తించిన ఆమె తండ్రి చిన్నప్పటి నుండి బాగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా?

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరానందాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి.

స్టూడియో క్లాక్ లో 2:33:19 అవుతుంది. మీరు వింటున్నారు శక్తిశీలి. మరి శక్తిశీలిలో ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే శకుంతలాదేవి గారి గురించి. 4 ఏళ్ళు నిండక ముందే శకుంతలాదేవి మైసూర్ యూనివర్సిటీలో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు. ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగింది. 1977లో అమెరికాలో కంప్యూటర్స్తో పోటీపడ్డారు ఆవిడ. ఆమె 18,81,32,517కు క్యూబ్ రూట్ ని టక్కున చెప్పేసి విజయం సాధించారు. 1980లో లండన్లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్నే ఓడించారు శకుంతలాదేవి. చూసారా, కంప్యూటర్ని ఓడించడం అంటే ఏంటి మామూలు విషయమా? ఇంకా ఇటువంటి ఆసక్తికర విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మధ్యాహ్నం పూట మధురమైన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి తర్వాత ఇంకా ఏంటి ఆవిడ గురించి కొత్త కొత్త విషయాలు అంటే, ఒక 13 అంకెల సంఖ్యను మరో 13 అంకెల సంఖ్యతో భాగించి సమాధానాన్ని 28 సెకండ్లలో సరిగ్గా చెప్పి గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించారు. అయితే శకుంతలాదేవి గారు మాటలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతాం మనం. ఏంటంటే, మానవ మేధతో మాత్రమే నేను ఇంత సిద్ధాస్తురాలయ్యాను, సాఫ్ట్వేర్ వల్ల కాదు, హ్యూమన్ కంప్యూటర్ అని నన్ను పొగుడుతూ ఉంటుంటే నేను ఎంతో నొచ్చుకుంటాను. ఈ కంప్యూటర్స్కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ మనిషి అయిన నాలో ఉన్నాయి. అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తిని చూపించను అంటారంట శకుంతలాదేవి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: శక్తిశీలు వింటున్నారు. శకుంతలాదేవి గారి అన్న మాటలు మీకు ఇంకా గుర్తున్నట్టున్నాయి కదా. ఆవిడ కంప్యూటర్స్కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ నాలోనే ఉన్నాయి, అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తి చూపించను అని చెప్పి ఆవిడ అన్న మాటలు. అయితే ఇక అప్పటి నుండి శకుంతలాదేవి గారు కంప్యూటర్స్ని పల్టీ కొట్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ గణిత శాస్త్రంలో ప్రదర్శనలిస్తూ యువతీ యువకులను, అంటే వాళ్ళకి గణిత శాస్త్రంలో ఉన్న భయాన్ని పోగొడుతూ వచ్చారు. ఎన్నో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలలో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. లక్షలాది మంది విద్యార్థులకు గణితంపై ఇష్టం పెరగడానికి శకుంతలాదేవి గారి ఉపన్యాసాలు చాలా ఉపయోగపడ్డాయి.

శక్తిశీలు వింటున్నారు. శకుంతలాదేవి గారు 14 పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో అవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్ చాలా పాపులర్ అయిన బుక్, అలాగే ఫిగరింగ్ ద జాయ్ ఆఫ్ నంబర్స్ కూడా గణిత ప్రపంచంలో సంచలనం. పుస్తకాలు రాస్తుంటే లెక్కలు చేసినంత ఆనందం కలుగుతుందంటారు శకుంతలగా. దేశ విదేశాల్లో ఎందరో ప్రముఖులు ఆమెను తరచూ కలుస్తూ ఉన్నా వారికంటే పాఠశాలల్లో విద్యార్థులను కలిసేందుకే శకుంతలాదేవి ఎక్కువ ఇష్టపడేవారు. ఆమె చాలా సాదాసీదా జీవితం గడిపేవారంట. 2013 April 21 బెంగళూరులో తన నివాసంలో మరణించారు శకుంతలాదేవి. హ్యూమన్ కంప్యూటర్ని ఎప్పుడు వినిపించినా ప్రతిధ్వనించే పేరు శకుంతలాదేవి. ఇది ఇవాల్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకున్న విషయాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: దేవి, ఎప్పుడు ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి, అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ, బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా. జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా, అంతే.
1: మీ ఆవిడింకా ఊరించి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే, పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు. కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని హుఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే, కానీ ఇది విన్నావా?
0: ఏది? నువ్వు చెప్పందే.
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియ?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే. కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి త్వరగా. ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే. ఇంతకు త్యాగమతి ఎటువంటితో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా? పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశ, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
1: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు, ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి. మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
1: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శేషక్క, ఇదిగో నీ ఉంగరం, డబ్బులైతే
2: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి. శేషక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
1: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ, నాకేం భయం లేదులే అక్క.
0: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
1: అలాగే, కాని ఒక్క విషయం.
0: ఏమిటో చెప్పు.
1: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యబాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి, వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
0: అయితే ఒకసారి ఆవిడ ఇంటికెళ్ళమంటావా?
1: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
0: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను గానీ ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
1: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
4: వస్తున్నానండి.
3: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందో గాని రా త్వరగా.
4: వచ్చాను వచ్చాను.
3: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
3: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి ఇచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
3: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి.
3: అదేమిటి త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇహ దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
4: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
3: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
4: అమ్మో ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి

0: పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
1: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుణ్ణి అమ్మినవారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెబుతారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
0: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా, పదండి.
1: సరే, నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
0: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
1: నిజమే,
0: ఒక్కసారి చూస్తే చాలు, ఎన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు, మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
1: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని, నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
0: సరే అయితే, ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
1: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
0: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
1: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను దంజును చేయరాదా?
0: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
2: వెళుదువుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
0: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
2: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
0: యజ్ఞేశ, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
2: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నిన్ను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరులు నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
0: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
2: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
0: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.

0: ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
1: అవును మరి, మహాతిప్పులాడి కదా.
0: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
1: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
0: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
1: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా. అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు.
0: లేదమ్మా, ఆ అందము లేదు, ఈ పొగరు లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
1: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు కదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
0: ఆయన అంత పెద్ద మనిషి, ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
1: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం, వాణ్ణి అలా కష్టపెట్టకు. ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థ పడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా. అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
2: నేను చిలకని ఎలకని కాను. నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పని లేకపోతే సరి, వెళ్ళండి.
1: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మా మీద ఎగురుతావేం త్యాగమ్మా.
0: శేషక్ నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
2: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
0: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో. నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
1: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
2: మాయదారి పీడ.
3: గురుదేవా, ఆచార్యదేవా.
4: ఏ నాయన?
3: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
4: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
3: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాస పడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
4: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
3: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
4: ఏం భయం లేదు నాయన, శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
3: దాసోహం స్వామి, అయితే ఒక సందేహం.
4: కానీ చెప్పు.
3: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
4: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్త మాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
3: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు, అమృత తుల్యములు. గురువర్య.
4: దాశరథి,
3: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి. సోదరులారా, స్వామివారికి గొడుగు పట్టండి.

నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా

0: నా పౌరోహిత్యం ఎవ్వరికి పనికి రాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా. ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి. దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటే నిన్న ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
2: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
2: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతేకదమ్మా?
2: అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు, అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
2: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం, రేపు నా భాగ్యం ఎట్లున్నదు.
2: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా.
0: ఉన్నమాటంటే కోపమెందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
2: మీ ఊళ్ళోని రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఇంకేం, పరిచయం ఉందమ్మా. అయితే
2: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు. దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
2: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేదమ్మా, ఏవి లేవు.
2: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
2: ఏం లేదు, మీరు అడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా. సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
2: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పొనిలే,
2: ఏదో నాకు తోచింది చెప్పాను, నీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
2: ఇట్లా దయచేయండి.
3: తెల్లారిపోయింది. నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులు ఎవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
4: జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేయించేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంత అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయంబరం, దీన్ని ధరించిరండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ భేదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసరాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
2: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కిన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి.
4: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది.
2: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాట పడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
4: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
2: ఇప్పుడే వస్తాను స్వామి.
4: అలాగే తల్లి.
2: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షను ఎలా తట్టుకోవడం? ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా

ఇక తప్పదు, పాపమో పుణ్యమో అంతా భగవత్ అధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవతర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకమూ అంటుకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది, దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది, మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది?
1: సుందరి, నా కల్లరాని త్యాగమతేనా?
0: ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
2: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
2: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి, నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
2: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
2: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవత్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
2: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
2: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
2: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులిప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
2: అంటే?
0: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
2: నీకిది తగదు యజ్ఞేశ, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
0: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
2: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
0: అయితే రా, లోపలికి వెళదాం.
2: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీయ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
0: నమ్మమంటావా సుందరి?
2: నిన్ను నమ్మే కదా సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
0: ప్రమాణం చెయ్యి.
2: మా ఆయన మీద ఒట్టు, సరేనా?
0: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్ని మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు.
2: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
3: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి,
2: స్వామి,
3: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
4: తల్లి త్యాగమతి,
2: స్వామి,
4: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిగానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
2: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
4: లేదమ్మా, లేదు. నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
2: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
4: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చెయ్యకమ్మా.
2: ధన్యురాలిని స్వామి.
3: గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు. మరి
4: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
2: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
4: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
2: అలాగే స్వామి.
3: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
4: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనూ ఉన్నట్టున్నారు. నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
2: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
4: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
2: అలాగే స్వామి. దాసోహం.
4: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
3: స్వామి
4: పదండి.
3: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.

0: Hindu.
1: Jai Sri Manarayana.
0: Jai Sri Manarayana.
2: త్యాగు త్యాగు, నిన్నేనే.
3: ఎవరు?
2: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
3: ఏమండి?
2: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
3: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
2: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది?
3: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
2: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
3: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
2: అయ్యయ్యో, గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
3: ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి?
2: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
3: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుటి నుండి ఏమి తినలేదు, ఆకలి మండిపోతుంది.
2: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
3: సరేనండి.
2: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
3: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
2: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావు, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను, సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
3: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
2: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
3: పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
2: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
3: చాలేదురు, మీరు మీ చమత్కారం.
2: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనాం పరం తస్మతత్వరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
3: నీకు చెప్పకే, చెబుతాను.
2: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
3: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
2: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
3: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
2: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
3: లాభం కోరాడు.
2: ఏమిటది?
3: నన్నే.
2: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
3: అనివార్యమైపోయిందండి.
2: అంటే?
3: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
2: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
3: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
2: సరే, త్వరగా చేయి కడుక్కో, వెళ్దాం.
3: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికి ఇద్దాం.

0: అబ్బాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే. అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమచంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదే బాబా. కొంపతీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చచ్చే, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నొములు పండాయి, ఈనాడు స్వర్గసుఖం అందుకో. అదేమిటి, వెంటకి ఎవరో వస్తున్నట్టున్నారే. ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరి నుంచి ఉడిపడ్డాడా ఏమిటి? చచ్చెవరా దేవుడా? సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేశా.

0: ఆలస్యమైంది. రాననుకున్నావా ఏమిటి, అలా దిగాలు పడ్డావు?
1: అబ్బా అదే లేదు. మరి వీరు?
0: ఓ వీరా, మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
1: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
1: అబ్బే దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
2: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరి తరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
1: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తిరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
2: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి.
0: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
2: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
1: స్వామి,
2: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసే. యజ్ఞేశ
1: స్వామి,
2: సుఖీభవ, సెలవు.
0: యజ్ఞేశ
1: అమ్మా,
0: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
1: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
0: అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది, నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలిని. కాళ్ళు వదలవయ్యా ముందు.
1: లేదు తల్లి లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
0: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
1: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని నన్ను క్షమించమ్మా.
0: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
2: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావే.
1: అయ్యా మహానుభావ, బుద్ధి వచ్చిందయ్యా. నేనెంతో మహాప్రాధం చేశానయ్యా, కన్నుగాలనే కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
2: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవయ్యా లే.
1: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీరు సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
2: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్య. నిలబడు, లేవవయ్యా.
1: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
2: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
0: అమ్మా, నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
1: అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా. నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందారన్న సంతృప్తి చాలమ్మా నాకు.
2: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
1: అయితే ఒక విన్నపం.
2: చెప్పు చెప్పు.
1: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
0: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం.
2: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
1: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి లక్ష్మీ కళ్యాణం ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం లక్ష్మీ కళ్యాణం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట యువరాజు ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాశ్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం యువరాజు సినిమా నుండి ఈ పాట.

0: మీ సొంతింటిగల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
4: అబ్బా అదిరింది.
5: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై అభిరుచి వింటున్నారు. అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ను కలగారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కిల్లర్ ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గనవరపు మల్లేశ్వరరావు, శాంభవి జగదీష్ తమన్ మరి

ఈ నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో రక్తం మంట, చీము, కిడ్నీ స్టోన్స్ గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి కలసింగమ్రా ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్లా మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కలిసిందాంరా సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: హలో
10: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
9: మళ్ళీ
10: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
11: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
9: సార్ అంత డబ్బు?
11: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
9: సార్ 2 లక్షలు?
12: ఏమైంది నాన్న?
9: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
12: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
9: మోసమా?
12: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
9: డబ్బుని పోగొట్టుకుంటారు.
11: ఆర్బీఐ అంటుంది,
13: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్.

మంజయక్కి కేక పెడితే కంచ మేకలు చుట్టూ జారి అల్లరికి ఆలేగ దూడ పొలలకొచ్చి ఒదిగిపోతాయి.

0: ఎవరి కూడకు ముందలేసి పేడనీళ్ళు కలిపి చల్లి ముచ్చటలికే ముక్కులేసి ముని గొల్ల గొల్ల పైన పొద్దే ముద్దవి కొరింటైతది లచ్చుమమ్మ.
1: ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: తాతయ్య ఇది ఏం మొక్క
4: టాంజరీన్ చాలా తీగా ఉంటుంది పీకేయద్దు ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి ఇప్పుడే చేస్తాం
3: తాతయ్య ఆగండి లింక్ పైన క్లిక్ చేయకండి
4: ఎందుకు
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్ క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి
4: ఓ థాంక్స్ గప్పు కాపాడావు ఇదిగో నీ తెలివితనానికి ఫలితం
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి కూల్గా ఉండండి
5: శ్రోతలు సినీ రంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమించు సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20కు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఈ రబీ సీజన్ లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45 వేల కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45 వేల కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించవద్దని సూచించారు. వర్షాలతో ధాన్యం తడిసినా కొనవలసిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్లో 21 కోట్ల గన్నీ బ్యాగులున్నాయని వాటికి కొరత లేదని మంత్రి తెలిపారు. మొక్కజొన్నలను రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. తక్షణమే 1100 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. పొద్దుతిరుగుడు పంట 25% మించి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. నగర కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సులభంగా పారదర్శక పద్దతిలో ఇతర ప్రాంతాలకు తరలించడమే ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశం. పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణ హిత పట్టణాభివృద్దిని ప్రోత్సహించేలా ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాట వృధా అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల నికర జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం అనుమతులిచ్చిన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు 100 టీఎంసీల నీటిని కోల్పోతున్నారని లేఖలో ప్రస్తావించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ స్కామ్కు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు వినోద్ జాఖర్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్తో సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది

0: ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్ని ఇందులో రికార్డవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులకు దీనిని విస్తరించడానికి ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరొక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాపరేటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ను హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామాజీపేట గ్రామంలో ఉన్న పత్తి విత్తనాల కంపెనీ భవనాన్ని వడ్ల గోదాంగా మార్చేందుకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు పరిశీలించారు. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి గోదాం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు జనగామ జిల్లాలో మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ సందీప్ ఝా తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద గతంలో 1,000 రూపాయలు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం కల్పించినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో మున్సిపల్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర ఛార్జీల పూర్తి చెల్లింపుపై 25% రాయితీ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుండి ఈ నెల 30 వరకు జిల్లాలో మహిళా ఆర్థిక వారోత్సవం నిర్వహించనున్నట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ది, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆగ్రహావేశాలకు గురి కాకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు రైతుల నుంచి సుమారు 10 కిలోల తరుగు తీయడం అన్యాయమన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చంద్రరావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తా. భారత సంయుక్త రాజ్యామెరికా దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకరణాయ పునః పుష్టిం కృతవంతౌ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర శీఘ్ర వ్యాపార సంధేః ఆహ్వానం అకరోత్. సహైవ రాష్ట్రస్య కృతే ఊర్జా ఆపూర్తేః వివిధీకరణే బలం అదదాత్. పశ్చిమ బంగాళ రాజ్యే భారతీయ జనతా పార్టీతి దళస్య ప్రత్యాశీ

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వినండి సమాచార దర్శిని.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం, అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఈ నెల 26న పసుపు, వరి రైతులు మరియు ఎగుమతిదారుల అవగాహన సదస్సు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ డీజీఎఫ్టీ జిల్లాను ఎగుమతి కేంద్రంగా డీఈహెచ్ ప్రకటించిన కార్యక్రమానికి అవసరమైన చర్యలను అమలు చేయడానికి కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ ప్రచారం 120 ప్రధాన జిల్లాలను కవర్ చేస్తుంది మరియు వాటిలో నిజామాబాద్ ఒకటి. కొత్త ఎగుమతిదారులు స్పష్టించడం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు జిల్లా స్థాయి ఎగుమతులను పెంచడం ద్వారా డీఈహెచ్ కార్యక్రమం కింద వేసిన సంస్థాగత పునాది పనులను కొలవగల ఎగుమతి ఫలితాలుగా మార్చడమే ఈ ప్రస్తుత ప్రచారం యొక్క లక్ష్యం. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారి అధ్యక్ష తన 26/5/2026 ఉదయం 9:30 నుండి నిజామాబాద్ కలెక్టరేట్లోగా మెగా ఎగుమతి ప్రోత్సాహకర కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు ఉత్పత్తిని ఎలా పెంచాలనే అంశంపై దృష్టి సారిస్తుంది. ఈ కామర్స్ ఎగుమతుల ప్రదర్శన ట్రేడ్ కనెక్ట్ పోర్సెల్ వరి, సోయాబీన్స్, మొక్కజొన్న మరియు పత్తి పంటల మార్కెట్ వైవిధ్యకరణపై ప్రదర్శనలు ఉంటాయి. ఈ విషయమై డీజీఎఫ్టీ అధికారులు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఈ సమావేశాన్ని హాజరై వారి అభిప్రాయాలు ఉత్పత్తి పెంచే సూచనలు చెప్పడం జరుగుతుంది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ గారు నిజామాబాద్ జిల్లాలోని రైతులు మరియు ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచార దర్శిని

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట వరం సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు జొన్నతో రకరకాల ఉత్పత్తులు చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. వర్షాధారంగా పండించే మెట్ట పంటలలో జొన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తక్కువ వర్షపు నీటిని ఉపయోగించుకొని 3 లేదా 4 నెలల్లో కోతకు వస్తుంది. మన రాష్ట్రంలో జొన్న వానాకాలం, యాసంగి కాలంలోనూ, కొన్ని ప్రాంతాలలో ఖమ్మం చుట్టుపక్కల మాఘి కాలంలో కూడా పండిస్తున్నారు. జొన్నను నీటి వసతి లేని మెట్ట భూములలో వర్షాధారపు పంటగా సాగు చేసి జొన్నలు దానితో పాటు విలువైన పశుగ్రాసం కూడా పొందొచ్చు. జొన్న పశుగ్రాసం పశువులకు చాలా అనువైనది. దీనిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. జొన్నను సాధారణంగా అన్నము, సంకటి, రొట్టెల రూపంలో ఆహారంగా తింటారు. జొన్న వివిధ ఆహార ఉత్పత్తుల గురించి ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. జొన్నతో కూడిన ఆహార పదార్థాల తయారీలో ముందుగా జొన్నని పాలిష్ యంత్రం ద్వారా పాలిష్ పట్టి పొట్టును తీసివేస్తే జొన్నలు ముత్యమలే నాణ్యంగా ఉంటాయి. జొన్నలో సహజంగా ఉండే చేదు రుచి కూడా పోతుంది. ఈ విధంగా పాలిష్ పట్టిన జొన్నలతో సాంప్రదాయక వంటలే కాకుండా మరికొన్ని కొత్త రకాల వంటలు, పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. జొన్న రవ్వతో ఉప్మా, కిచిడి, దోశ, ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి జొన్న ఆహారం చాలా అనువైనది. దీనికి ముఖ్య కారణం జొన్నలోని పిండి పదార్థములు, కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు వరి గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా జొన్నని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. జొన్నలో అనేక పోషక విలువలు కలిగి ఉండటం, గ్లూటిన్ లోపించడం, ఫినాల్ పదార్థాలు కలిగి ఉండటం, అంతేకాకుండా తక్కువ ధరలో లభ్యం కావడం వలన మార్కెట్లో జొన్నకు డిమాండ్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. వీటితో పాటుగా ఆధునిక పద్ధతులైన మాల్టింగ్, బ్లాంచింగ్, డ్రై హీటింగ్, ఆమ్లంతో చర్య మొదలైన వాటి వలన జొన్న యొక్క జీర్ణమయ్యే చర్య, నిల్వ సామర్థ్యం పెరగడం వలన జొన్న వాడకం ఆధునిక కాలంలో గణనీయంగా పెరిగింది. జొన్నని మెత్తని పిండిలాగా తయారు చేసుకుని దాని నుండి కేకులు, బ్రెడ్ బిస్కెట్లు తయారు చేయొచ్చు. 100% జొన్న పిండిని ఉపయోగించి కేకుని తయారు చేయవచ్చు. జొన్నలో ఉండే సహజమైన తీపి వలన కేకు తయారీలో పంచదార వాడకం తగ్గి తద్వారా కేకు తక్కువ ఖర్చుతో తయారవుతుంది. అన్ని రకముల కేకులను జొన్న పిండితో తయారు చేయొచ్చు. మైదాతో చేసిన కేకు కన్నా జొన్న కేకు రుచిగా ఉండి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 60% జొన్న పిండితో 40% మైదా కలిపి బ్రెడ్ తయారు చేయవచ్చు. జొన్నలో గ్లూటిన్ అనే పదార్థం లోపించడం వలన పిండి జిగురుగా ఉండదు. జొన్నతో తయారైన బ్రెడ్ 2 రోజులు మాత్రమే మెత్తగా ఉండి తర్వాత ఎండి రస్కుల రుచి వస్తుంది. ఇందువల్ల రస్కుల తయారీకి జొన్న అనువైనది. 75% జొన్న పిండి, 25% మైదాతో మిశ్రమంగా చేసి బిస్కెట్లు తయారు చేయొచ్చు. ఇవి దాదాపుగా 4 రోజులు నిల్వ ఉంటాయి. ఇంతేకాక జొన్నతో పేలాలు చేయవచ్చు. పేలాలు అటుకుల తయారీని నిరుద్యోగులు చేపట్టవచ్చు. జొన్నలో ఈ ఆహార పదార్థాలే కాకుండా జొన్న వర్మిశల్లి, జొన్న నూడిల్స్, జొన్న ఫ్లేక్స్ తయారు చేయవచ్చు. సోయాబీన్ను జొన్న ఉత్పత్తులతో కలిపి వాడటం వలన లెసిన్ యొక్క శాతం జొన్నలో పెరగడమే కాకుండా సూక్ష్మలోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఈ విధంగా జొన్నతో చేసి ఆహార పదార్థాలన్నింటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన అన్ని వయసుల వాళ్ళు వీటిని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండవచ్చు. జొన్న వివిధ పరిశ్రమల ఉత్పత్తులు ఈ విధంగా. జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలోనే కాక పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తున్నారు. జొన్నని ప్రధానంగా కోళ్ళ దానా, పశువుల దానా, ఆల్కహాల్ తయారీ పరిశ్రమలలో ప్రధానంగా వాడుతున్నారు. మొక్కజొన్నలో ఉన్న పోషక విలువలతో సమానంగా పోషకాలు కలిగి ఉండి అంతేగాక తక్కువ ధరలో లభ్యం కావడం వల్ల కోళ్ళ పరిశ్రమలో జొన్న వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. వానాకాలం జొన్నను చీడపీడలు ఆశించడం వల్ల గింజ నల్లగా మారుతుంది. కావున గింజ నాణ్యత తగ్గి మార్కెట్ ధర కూడా తగ్గుతుంది. దీని వలన రైతుకు ఆశించిన లాభాలు రావడం లేదు. కానీ ఇలా నల్లగా అయిన జొన్నను కూడా వినియోగించే పరిశ్రమలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే జొన్నలు ఏవైతే ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ మాంసకృతులు కలిగినవి ఆల్కహాల్ తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్న పరిశ్రమలు నల్లగా అయిన వానాకాలం జొన్న నుండి ఆల్కహాల్ అనే ద్రవాన్ని తయారు చేస్తారు. ముడి పదార్థం నల్లగా అయినప్పటికీ పిండి పదార్థంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు.
అంతేగాక ఆల్కహాల్ నాణ్యత బాగా మారదు. ఈ ఆల్కహాల్కు మెలాసిస్ నుండి తయారు చేయబడిన ఆల్కహాల్ కన్నా ధర ఎక్కువ. ఈ ఆల్కహాల్ను మత్తు పానీయముల తయారీకి వినియోగిస్తారు. మందుల పరిశ్రమలో ఈ ఆల్కహాల్ను వాడుతున్నారు. ఈ విధంగా తక్కువ ధరతో ముడి పదార్థాన్ని ఉపయోగించి ఎక్కువ ధర కలిగిన

0: ఆల్కహాల్ను తయారు చేసుకోవచ్చు. జొన్నను మందుల పరిశ్రమలో వాడే పదార్థాల తయారీకి ఉపయోగించవచ్చు. జొన్నలో 70% వరకు పిండి పదార్థం ఉంటుంది. జొన్న నుండి ఫ్రక్టోస్ సిరప్, గ్లూకోజ్ పౌడర్, సిట్రిక్ యాసిడ్ మరియు సార్బిట్రాల్ తయారు చేయవచ్చు. జొన్నను ముడి పదార్థంగా వాడటం వల్ల తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయవచ్చు. జొన్నను మాల్ట్గా తయారు చేసి తద్వారా ఆహార పానీయాలైన బోర్నవిటా, బూస్టుల తయారీలో వాడుతున్నారు. మైలోను ఆహార పానీయం పూర్తిగా జొన్న మాల్ట్తో తయారు చేయబడింది. బీరు పరిశ్రమలో భారతీయ మాల్ట్ మొక్కజొన్న, వరి నూకతో పాటు జొన్నని కూడా వాడవచ్చు. ఇక జొన్న ఇథనాల్ ఉత్పత్తి గురించి, చెరకే కాకుండా జొన్నతో కూడా బెల్లం, ఇథనాల్ సిరప్లను తయారు చేయవచ్చు. తీపి జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. జొన్నలో చెరకు జొన్న అను రకము గలదు. చెరకు జొన్నలో చక్కెర శాతం 15 నుండి 19 వరకు ఉంటుంది. చక్కెర శాతం 17 కన్నా అధికముగా ఉన్న రకములను బెల్లం సిరప్ తయారీలో ఉపయోగిస్తారు. బెల్లం తయారీలో చెరుకు జొన్న గడల నుండి తీసిన రసాన్ని సున్నంతో కలిపి మరిగిస్తారు. దీని ఉత్పత్తికి అయ్యే ఖర్చు తక్కువ కావున ఇది చెరుకు బెల్లం కంటే తక్కువ ధరలో లభ్యమవుతుంది. సిరప్ తయారీకి చెరుకు గడల రసాన్ని సున్నం నీటితో మరిగించి బెల్లం ఘనీభవించుటకు ముందుగా 105 సెల్సియస్ వద్ద మరిగిన రసాన్ని చల్లార్చి దానికి సోడియం బెంజోయేట్, ప్రిజర్వేటివ్లను కలిపి చల్లార్చాలి. 1 హెక్టార్కి సుమారుగా 2 టన్నుల సిరప్ లభిస్తుంది. రైతులు కుటీర పరిశ్రమగా తక్కువ ఖర్చుతో చెరుకు జొన్నని సాగు చేసి సిరప్ తయారు చేసి అధిక లాభాలు పొందొచ్చు. ఇథనాల్ ఉత్పత్తి చేయుటకు చెరుకు జొన్న చాలనువైన ముడి పదార్థం. 4.6 టన్నుల చెరుకు జొన్న గడల రసం 1 టన్ను మొలాసిస్కు సమానము. చక్కెర కర్మాగారాలకు అనుబంధంగా ఉన్న ఇథనాల్ డిస్టిలరీలలో చెరుకు జొన్న గడల నుండి ఇథనాల్ తయారు చేయడం వల్ల ఈ పంట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. చివరగా ప్రపంచ జనాభా అనుహరీతిలో పెరగడం, జనాభాకు సరిపడ ఆహార ఉత్పత్తులు తగ్గిపోవడం, ఇంకోవైపు భూగర్భ జలాల మట్టాలు పడిపోవడంతో నీటిని తక్కువగా ఉపయోగించుకొని ప్రపంచ జనాభా ఆకలి తీర్చే ఆహార పంటలు పండించడం, తక్కువ ఖర్చుతో ఆహార ఉత్పత్తులను తయారు చేయగల పంటల ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరము. ఈ సమస్యలను కొంతవరకు ప్రత్యామ్నాయంగా జొన్నను చెప్పవచ్చు. కావున జొన్న పండించే విస్తీర్ణం పెంచి రైతులకు అధిక లాభాలు చేకూర్చాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
1: రైతు సోదరులకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇలువాకిలి కార్యక్రమంలో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, ఈ నెల 25 సోమవారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

0: ആകാശവാണി നിസാമാബാദ് കേന്ദ്രം. സമയം 7 ഗണ്ടലു.
1: తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మురుకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై ఈ సాయంత్రం, రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయ ధరల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 గంటల 45 నిమిషాలకు తెలుగు సినిమా పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8 గంటలకు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు అఖిల భారత రవి వాసరయ్య సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివ భక్తి గీతాలు వింటారు. 6:40 నిమిషాలకు సూక్తి సుధను వినిపిస్తారు జి ప్రకాష్ గౌడ్ గారు. 6:45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 గంటలకు ప్రసార వివరాలు వింటారు. 7:05 నిమిషాలకు తెలుగులో వార్తలు. 7:15 నిమిషాలకు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. 7:30 నిమిషాలకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ టి అనిల్ కుమార్ గారు పాల్గొంటారు. 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ బి ఉషా నవీన్ గారు పాల్గొంటారు. 8:15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 నిమిషాలకు సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు. 9 గంటలకు హృదయ రాగాలు. 10 గంటలకు 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:30 నిమిషాల నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 నిమిషాలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది

0: రేపు ప్రదానం చేస్తారు. వాంకడే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్ లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి

0: గోల్డ్ ఛానల్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: 5% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 23 నుండి 30 వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ 23 నుండి 30 వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: ఇంతవరకు విత్తన వారోత్సవాలకు సంబంధించిన విశేషాలు విన్నారు. ఇల్లు వాకిలిలో ఇప్పుడు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
0: రైతు సోదరులకు స్వాగతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రకరకాల ప్రభుత్వాలు వ్యవసాయం గురించి ఎన్నో పథకాలు తీసుకురావడం, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మంచి విత్తనాన్ని తీసుకురావడం, ఉత్పత్తి సాధకత పెంచుకోవడం ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చింది. అయినా ఇంకా కొంత ప్రాంతంలో రైతులు ఇప్పటికీ వర్షాలు లేక అధిక వర్ష ఉండి కొంత నష్టం, వర్షాలు లేక కొంత నష్టం, ఈ విధంగా సతమతం అవుతున్నటువంటి సందర్భాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో చక్కటి వ్యవసాయము సుస్థిరంగా చక్కగా వ్యవసాయం చేసుకొని చక్కటి లాభాన్ని, చక్కటి పంటను పొందాలంటే ఈ రైతులు ఇంకా ఎంతో, వారు వారి దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత వ్యవసాయ పరిశోధన స్థానాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలకు వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు చెప్పే వివరాలు, విషయాలు ఆకలింపు చేసుకొని మరింత అభివృద్ధి దిశగా, పంటను పెంపొందించే దిశగా వాళ్ళు చక్కటి ఉపకరణాలతో చక్కటి పంటలు పండించి చక్కటి లాభాలతో వాళ్ళు తులతూగాలని ఆశిస్తూ ఈరోజు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం అన్న అంశం గురించి ప్రత్యేకంగా మనం వివరాలు తెలుసుకునేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజు గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి వివరాలని తెలుసుకుందాం.

0: డాక్టర్ యువరాజు గారు, ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి? ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా మనకు ఎటువంటి లాభాలు మన రైతు సోదరులకు కలుగుతాయి? ఆ వివరాలు ఒక్కసారి తెలియచేయండి.
1: అందరికీ నమస్కారం అండి. రైతు సోదరులకు, అదేవిధంగా ఆకాశవాణి శ్రోతలకు ధన్యవాదాలు. సో సుస్థిర వ్యవసాయం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ విషయం చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది ముఖ్యంగా అనేక రకమైనటువంటి అంశాలతో కలగలిపినటువంటి ఒక విశేషమైనటువంటి పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ సుస్థిర వ్యవసాయం అంటే ముఖ్యంగా దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఉంటాయి. ఒకటి, రైతు ఉత్పాదకతను పెంచడం. అదేవిధంగా వాతావరణ అనుకూలత పంటలు సాగు చేయడము, పర్యావరణ పరిరక్షించడము, గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడము, ఆహార భద్రతను సమకూర్చడం. సో ఇటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఒక విశాలమైనటువంటి ఒక సబ్జెక్టే సుస్థిర వ్యవసాయం. ఈ సుస్థిర వ్యవసాయం పాటించడం ద్వారా రైతులు వారి యొక్క పంటల దిగుబడిని పెంచుకోవడం, వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు నీటి కొరతను అధిగమించడం, నేల మట్టి యొక్క సారవంతాన్ని పెంపొందించి పునరుద్ధరించుకోవడం, పంట యొక్క ఖర్చులు, పంట యొక్క పెట్టుబడిని తగ్గించుకోవడం, అదేవిధంగాటువంటి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వాయు కాలుష్యాన్ని, అదేవిధంగా నేల కలుషితాన్ని తగ్గిస్తూ భావితరాలకి ఒక సురక్షితమైనటువంటి ఒక మంచి వ్యవసాయాన్ని అందించడమే సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: సుస్థిర వ్యవసాయం అనగానే ఏ విధంగా చేయాలి అన్న వివరాలు రైతు సోదరులకు చాలా చక్కగా మీరు వినిపించారు, వివరించారు. అయితే మీరు సుస్థిర వ్యవసాయం దిశగా చెప్పేటప్పుడు ఉత్పాదకత, వాతావరణ అనుకూల పరిస్థితులకు అనుకూలంగా పంటలు, పర్యావరణ పరిరక్షణ చేసుకోవడం, ఆర్థిక అభివృద్ధి సాధించడం, అలాగే ఆహార భద్రత అని ముఖ్యమైన అంశాలు మీరు ఈ వివరాలు మనకు అందించారు. అయితే ఈ సుస్థిర వ్యవసాయంలో ప్రతి రైతు తన యొక్క పంటను ఏ విధంగా ఉత్పాదకతను పెంచుకోవాలి, ముందుగా వివరించండి.
1: ఈ సుస్థిర వ్యవసాయంలో ఉన్నటువంటి మొదటి అంశము రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించడం. ఈ రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించాలంటే రైతు అవలంబించేటువంటి పద్ధతులు, వ్యవసాయంలో చేసేటువంటి మెలకువలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పాతతరం పూర్వ పద్ధతుల్లా కాకుండా వాతావరణానికి అనుగుణంగా వాతావరణానికి తగిన రీతిలో పంటలను సాగు చేయడం, వాతావరణానికి తగినటువంటి విత్తన రకాలను తను సెలెక్ట్ చేసుకోవడం, ఆ రకాలను కొత్త మెలకువలతో సాగు చేయడం ద్వారా ఈ ఉత్పాదకత అనేటువంటిది మనం చూడవచ్చు.
0: అయితే మీరు ఉత్పాదకత గురించి విత్తనాలను చక్కగా సెలెక్ట్ చేసుకోవడం అని వివరిస్తున్నారు, వాతావరణానికి అనుకూలంగా. మరి ఈ వాతావరణానికి అనుకూలంగా అంటే దేశంలో రకరకాల భూములు ఉన్నాయి, ఉష్ణ ప్రాంతం ఉంది, చలి ప్రాంతం ఉంది, ఇటువంటివి ఉన్నాయి. వర్షాపాతం ఎక్కువగా వస్తుంది, ఒకసారి వర్షాపాతం తక్కువగా వస్తుంది, ఇటువంటి మండలాలు కూడా ఉన్నాయి. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కూడా, మన రాష్ట్రాన్ని కూడా ఒక మండలాలుగా విభజించి ఉండడం జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు, ఆ మండలాలకు తగ్గట్టు మీరు ఉత్పాదక శక్తిని పెంచడం కోసం ఎటువంటి విత్తనాలని మనం ఎంపిక చేసుకోవాలి? ఉదాహరణకి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం అంతా వరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు, ఇటువంటి సందర్భంలో ఈ మండలాలకు మీరు జోన్లుగా కూడా విభజించి ఉండొచ్చు. ఏ విధంగా అనుకూలమైన విత్తనాలను, ఏ జోన్కి ఏ విత్తనం అనుకూలమైనది, సవివరంగా ఈ వరి పంటల గురించి, వరి విత్తనాల గురించి తెలియచేయండి.
1: సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా మూడు జోన్స్గా చూస్తాము. సదరన్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా సెంట్రల్ తెలంగాణ, నార్థన్ తెలంగాణ జోన్స్గా చూస్తాము. ఈ జోన్స్ వివిధ రకమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు దక్షిణ తెలంగాణ అంటే సదరన్ తెలంగాణ జోన్లో చూసుకుంటే మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇటువంటి ప్రాంతాల్లో చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం మనం తరచుగా చూస్తూ ఉంటాము. సో ఇటువంటి ప్రాంతాలకు వరిలో ముఖ్యంగా తెలంగాణ వరంగల్ 1537, అదేవిధంగా వరంగల్ 739, జగిత్యాల 244-23 రకాలు, ఈ రకాలు మనము వాళ్లకు సూచిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ కాలంలోనే పంట యొక్క కోతకు రావడం, వాటిలో ఉన్నటువంటి గింజ విత్తనం సైజు కానీ, విత్తనం వెయిట్ కానీ, క్వాలిటీ కానీ మనం చూస్తూ ఉంటాము. సో ఈ రకాలను రైతులు పండించడం అనేది చాలా ముఖ్యం.
0: అయితే మీరు ఈ సౌత్ దక్షిణ మండలంలో ఏ విధంగా మనం ఉదాహరణ

0: వరి విత్తనాన్ని ఎంచుకోవాలి అని వివరించారు. అయితే మన రాష్ట్రంలో రైతులందరూ అత్యధికంగా ఈ వరి పండిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మరి ఈ భూమికి ఏమైనా హానికరం జరిగే అవకాశాలు ఉంటాయి కదా, ఇటువంటి సందర్భంలో ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు, ఏమైనా పంట మార్పిడి లాంటివి చేయాలా, ఆ వివరాలు కూడా మన రైతు సోదరులకు తెలియజేయండి.
1: తప్పకుండా సార్. ఈ వరి సాగు అనేది ఏదైతే ఉందో మన ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అది ఒక సాంప్రదాయ పద్ధతుల్లోనూ లేకపోతే ఒక పారంపర్యంగానే సాగు చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల మట్టిలో ఉన్నటువంటి సారం, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, అదేవిధంగా నీటి కొరత ఎక్కువ ఏర్పడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం రైతుల యొక్క ఉత్పాదకత, వారి యొక్క లాభాలు, ఆహార భద్రత, అదేవిధంగా వాతావరణం పరిరక్షణ చేయాలండి. ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్య.
0: వరికి బదులుగా
1: ఈ తృణధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ సాగు చేయడం అనేది ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం.
0: అయితే మీరు పంట మార్పిడిలో ఈ నూనె గింజలు కానీ పప్పు దినుసులు కానీ అంటున్నారు, ఏ రకమైన నూనె గింజల పంట, ఏ రకమైనటువంటి పప్పు దినుసుల పంట అనుకూలంగా ఉంటుంది, ఈ సారవంతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది మన దక్షిణ మండలమైన మహబూబ్నగర్ జిల్లా, తర్వాత చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా కొంత ప్రాంతము, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: ఈ మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలో చూసుకుంటే వరి బదులుగా పెసళ్ళు, శనగలు, మొక్కజొన్న తదితర అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి పంటలు పండించడం ద్వారా రైతులు వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీటి సౌలభ్యం కానీ, నీటి వసతులు కానీ చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక రైతు వరి నుండి పెసళ్ళు తదితర పంటలు పండించడం వల్ల వారు వాడుకునేటువంటి నీరు ఉపయోగం కానీ కూడా వాడకం కానీ 50% తగ్గిపోతుంది. సో తనకు ఈ నీరును వృధా చేసుకోవడం, అదేవిధంగా భూగర్భ జలాలని కాపాడుకోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ముఖ్యంగా ఈ నూనె గింజలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు పండించడం ద్వారా భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్, నత్రజని శాతం కూడా తిరిగి పునరుద్ధరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: అయితే మీరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంట మార్పిడి చేసుకోవాలంటే రైతులు ముందుకు రావడం జరగదు, జరగడం కూడా లేదు. ఇటువంటి సందర్భంలో వారు ముందుకు రావాలంటే, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సంవత్సరంలో ఒక 2-3 పంటలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏ సంవత్సరానిక పంట మార్పిడి చేయాల్సింది, 2 సంవత్సరాలుక ఏ విధంగా చేస్తే వాళ్ళకు లబ్ధిదాయకంగా రైతులకు ఉంటుంది, ఈ పంట మార్పిడి 1 సంవత్సరమా 2 సంవత్సరాలా 3 సంవత్సరాలకు చేసుకుంటే బాగుంటుంది, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: సార్, పంట మార్పిడి అనేది 1 సంవత్సరమా 2 సంవత్సరమా అని కాదు. బేసిక్గా మనం చూసుకుంటే పంట మార్పిడి అనేది ప్రతినిత్యము అవలంబించవలసినటువంటి ఒక ప్రక్రియ, సీజన్ టు సీజన్. మనం యాసంగి నుండి కానీ లేకపోతే ఈ రబీ సీజన్స్ కానీ ప్రతి సీజన్లోనూ పంట మార్పిడి అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి,
0: అంటే ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేసుకోవడం మంచిదంట,
1: చేసుకోవడం చాలా మంచిది.
0: మళ్ళీ రైతులు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదు, మరి వారికి ఎటువంటి సలహా ఇస్తారు?
1: సో
0: కనీసం 2 సంవత్సరాలకైనా చేసుకోవచ్చా?
1: ఎంత వీలైతే అంతగా, ఒకటే సంవత్సరంలో 2 సార్లు పంట మార్పిడి చేసుకున్నా కూడా చాలా
0: మంచిది, లాభదాయకము,
1: ప్రోత్సహించవలసినటువంటి అంశం అది.
0: చాలా చక్కగా మీరు ఉత్పాదక సందర్భంలో ఇవన్నీ వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణ కాపాడాలంటారు, ఏ విధంగా ఈ పంటలను పండించి ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా ఏ విధంగా కాపాడగలుగుతారు ప్రతి రైతు, ఆ వివరాలు ఒకసారి.
1: మనం చూసుకుంటే ఈ పాత రకం పూర్వ పద్ధతుల్లో వరి సాగు కాకుండా ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ పాటించడం ద్వారా, అదేవిధంగా ఈ పంట మార్పిడి చేయడం ద్వారా, ఉదాహరణకు మనం చూసుకుంటే వరి సాగులో ఎక్కువగా మనము CH4, CO2 వంటి గ్యాసెస్ వెలువడడం అనేది జరుగుతుంది. ఇది పర్యావరణానికి ఎంతో హానికరమైనటువంటిది. ఇంకా బాగా చెప్తే మనము మీథేన్ గ్యాస్ CH4 కానీ, నైట్రేట్ ఆక్సైడ్ NTO కానీ, ఇవి ఎక్కువగా వరి సాగులోనే వెలువడడం అనేది చూస్తుంటాం. వీటిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం, అదేవిధంగా పశువుల నుండి వచ్చేటువంటి ఫామ్యార్డ్ మెన్యూర్, పశువు ఎరువులు కానీ కాంపోస్ట్ కానీ వాడడం ద్వారా కూడా మనము ఈ పర్యావరణ పరిరక్షణ తగ్గించుకో, ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. వీటిని
0: తగ్గించాలంటారు,
1: తగ్గించాలి. పశువుల ఎరువులు వాడకం ద్వారా వాటి మీద ఆధారపడవలసిన అవసరం అనేది మనకు తగ్గిపోతుంది. ఇదే కాకుండా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, పచ్చరొట్టి పట్టలు, శుభ శిశు కానీ, డాల్బెర్జీ.

0: కానీ, సో ఇవి సుబాబులు కానీ వేసవ కాలంలో పండించుకోవడం ద్వారా కూడా భూమిలో పోషకాలని పునరుద్ధరించుకోవడం, కెమికల్ ఫర్టిలైజర్స్ రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: మీరు చక్కగా బాగా వివరిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ విధంగా, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. అయితే మీరు చెప్పినటువంటి పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి రొట్టె మొక్కలు నాటుకోవడం చేయాలంటారు, తర్వాత సేంద్రీయ ఎరువులు వాడాలంటారు, ఇటువంటి అవగాహన బాగా చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పుడే ప్రకృతి వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీరు చెప్పినట్టు కొందరు రైతులు వాడుతున్నారు. సరే, ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ భాగంగా కొందరు చేస్తున్నారు, మరి విస్తారంగా కావాలంటే రైతులు బాగా మీరు అన్నట్టు పచ్చి రొట్టె ఎరువులు కానీ ఈ సేంద్రీయ ఎరువులు కానీ, సేంద్రీయ ఎరువుల్లో ఈ గొర్రె పెంట, ఆవుల పెంట, గేదెల పెంట, పంది పెంట, కోళ్ళ పెంట ఇటువంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ద్వారా కానీ మీ యొక్క ఎన్నో రకాల వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉన్నాయి, మరి మీరు ఏమైనా ఇటువంటి సేంద్రీయ సంబంధించినటువంటి సేంద్రీయ ఎరువులను మీరు ఏమైనా ఉత్పత్తి చేస్తున్నారు? ఉత్పత్తి చేసి మళ్ళీ రైతులకు పంచితే వాళ్ళ మంచి పంటలు మీరు అనుకున్నట్టుగా మంచి వాతావరణాన్ని కాపాడి రైతులకు బాగుంటుంది కదా, రైతులకు లాభదాయకంగా ఉంటుంది కదా. ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కానీ ఏమన్నా తయారు చేస్తున్నాయా ఈ ఎరువులను, ఎరువులు సప్లై చేస్తున్నారా, ఇటువంటి వివరాలు ఉంటే కూడా మన రైతు సోదరులకు చెప్పండి.
0: రైతులకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంతా సరిపడేటట్టుగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం సమకూర్చట్లేదు. అది మనము జీర్ణించుకోవాల్సిన ఒక విషయం.
1: సమకూర్చలేదు,
0: సమంజర్చలేదు. అదేవిధంగా కాకపోతే ఒక శాంపుల్గా కొన్ని కొన్ని పరిశోధన క్షేత్రాల్లోనూ, అదేవిధంగా జాతీయ పరిశోధన మండలి ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ శాంపుల్స్ అనేటివి రైతులకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాయి. ఎన్ఐఆర్డి కానీ, అదేవిధంగా ఈ మిలెట్ రీసెర్చ్ సెంటర్స్ కానీ, వివిధ పరిశోధన క్షేత్రాలు, నూనె గింజల పరిశోధన క్షేత్రాలు కానీ, ఇవన్నీ కూడా రైతులకు కావాల్సినటువంటి ఈ భూసారం పెంచే విధంగా పచ్చరొట్టె పంట, గో ఆధారిత, పశువుల ఆధారిత వచ్చేటువంటి ఎరువులని అందుబాటులోకి తీసుకొస్తాం.
1: అయితే మీరు అన్నట్టుగా ఇంకా విశాలంగా విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎక్కువగా ఈ పచ్చి రొట్టె ఎరువులను తయారు చేసుకోవడం, అలాగే సేంద్రీయ ఎరువులను తయారు చేసుకోవడం, తర్వాత కంపోస్ట్ ఎరువు, ఇటువంటి వానపాము ఎరువు ఇటువంటివి తయారు చేసుకొని ఈ రైతు సోదరులు ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు. అయితే మీరు అన్నారు సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలని. ఈ ప్రయాణంలో భాగంగా ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తారు రైతులు, ఒకసారి వివరించండి.
0: సార్, దీని మీద మేము ఆల్రెడీ ఒక రీసెర్చ్ కండక్ట్ చేసాం. ఒక పరిశోధన అనేది మన మహబూబ్నగర్ జిల్లాలోనూ చూసాము. ఏ రైతులైతే ఈ వాతావరణ అనుకూల సేద్యం, ఈ సుస్థిర వ్యవసాయాన్ని ఒక మేజర్గా, ఒక ముఖ్యమైన వృత్తిగా తీసుకొని చేస్తున్నారో, వారిలో సగటున 15-25% వారి ఆదాయం పెరిగినట్టు మనకు రుజువు ఉంది. సో ఈ సుస్థిర వ్యవసాయంలోనే సమీకృత వ్యవసాయం, అనేక పద్ధతుల్ని వాళ్ళు అవలంబించడం ద్వారా వారి సగటు ఆదాయం 15-25% పెరిగింది.
1: అయితే మహబూబ్నగర్ జిల్లాలో మీరు చూడడం జరిగింది. తర్వాత మీరు సుస్థిర వ్యవసాయం దిశగా ఆ సందర్భంలో మీరు వివరించినప్పుడు ఆహార భద్రత కూడా సాధించాలి అనే వివరణ కూడా మీరు ఇచ్చారు. మరి ఈ ఆహార భద్రతను ఏ విధంగా మనం సాధించుకోవాలి రైతులు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: సార్, ఈ రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన భారతదేశం ఒక ఏం అజెండా పెట్టుకున్నది, 2050 నాటికి ఆహార అవసరాలు 50% పెరుగుతాయని మనకు ఆల్రెడీ నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి తరుణంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ ఒక ఆల్రెడీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. అదే అగ్రికల్చర్ 5.0. ఏ విధంగా అయితే పూర్వం ఈ హరితహారం వచ్చినప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారో, ఇప్పుడు ఆధునికతకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త విధానాలకు అనుగుణంగా ఉండే విధంగా జై జవాన్ జై కిసానే కాదు, జై విజ్ఞాన్ జై అనుసంధాన్, జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలను తీసుకొని వ్యవసాయ రంగం ముందుకు రావాలనేసి పిలుపునివ్వడం అనేది జరిగింది.
1: అయితే మీరు ఈ పిలుపులో భాగంగా మీరు పంట ఖర్చు కూడా తగ్గించుకోవాలి అన్నారు కదా, సుస్థిర వ్యవసాయం అంటే, మరి ఈ పంట ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు రైతు సోదరులకు కాస్త వివరంగా చెప్పండి.
0: సార్, ఉదాహరణకు ప్రభుత్వము పథకాలను ఇస్తున్నది, అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన, అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్, మట్టి ఆరోగ్య కార్డు పథకం. ఈ పథకాలను రైతులు సరైన రీతిలో వాటిని వాడుకుంటే ఖచ్చితంగా వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ విధంగా అయితే ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన ద్వారా వారికి సూక్ష్మ నీటి వనరులు డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం మీద కానీ తుంపర సేద్యం

0: మీద కానీ 50 నుండి 70% సబ్సిడీ ఇచ్చి వారిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అలాగే మట్టి ఆరోగ్య కార్డు పథకం, సాయిల్ హెల్త్ కార్డు ఏదైతే ఉందో అది రైతులు నమోదు చేయించుకోవడం ద్వారా, వారి నేలలని మట్టి ఆరోగ్య కార్డు పథకం ద్వారా నమోదు చేయించుకోవడం ద్వారా దానికి కావలసినటువంటి సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని తగినట్టుగా రైతు ముందుకు వెళ్తే ఖచ్చితంగా రైతు ఉత్పాదకత, వాతావరణ అనుకూలత, అదేవిధమైనటువంటి పర్యావరణ పరిరక్షణ అనేది కూడా మనం చూడవచ్చు.
1: చాలా చక్కగా సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలంటే ఉత్పాదకత, వాతావరణ అనుకూల పంటలు పండించుకోవడం, అలాగే చివరిగా మీరు ప్రభుత్వాలు అందించినటువంటి పథకాల ద్వారా కూడా ఈ సుస్థిర వ్యవసాయాన్ని మనం సాధించవచ్చు. ఆ మార్గాన ప్రయాణం చేస్తే ప్రతి రైతు చక్కటి లాభాలు, చక్కటి ఉత్పాదకత, పంటలు పండించి సురక్షితంగా ఉంటారనేది చక్కటి ఉద్దేశంతో మీరు వివరాలను అందించారు. ధన్యవాదాలు యువరాజు గారు.
2: ఇంతవరకు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం అన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

రైతు సోదరులకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 25వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతులు, పశుపోషకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పాల ఉత్పత్తిదారులు మీకున్న సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలను పొందండి. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085252, 2324085853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశానికి సంబంధించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. మా ఫోన్ నంబర్లు 2324085253, 2324085353, ఎస్టీడీ కోడ్ 040. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ఎదురులేని మనిషి చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన గీతం. గీత రచన శ్రీవెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఇప్పుడు గోపిక గోపి గోపిక గోదావరి చిత్రం కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో కౌశల్యతో కలిసి ఆలపించిన గీతం, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి జర్నీ. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం జర్నీ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి ఉంటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మావి చిగురు. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజ్లి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, సాయి కుమార్, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మావి చిగురు సినిమా నుండి ఈ పాట.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు

0: మీ ఇంట్లో సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మధుమాసం. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ మండలం భీమగల్ నందిపేట నుండి డొంకేశ్వర్ కొరట్ల నివాసులు మరియు వారు కుటుంబ సభ్యులు వీరందరి కోసం మధుమాసం సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాట మహానంది సినిమా నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వారి కుటుంబ సభ్యులు. అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో రక్తం మంట, చీము, కిడ్నీ స్టోన్స్ గురించి ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట సొంతం. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సొంతం సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.